ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 26 రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 16 తేదీ శనివారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:59.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 వస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

భక్తి సంగీత సుధా తరంగిణి కార్యక్రమంలో శ్రోతలు ఇంతవరకు వెంకటేశ్వర సుప్రభాతం. అవధారు రఘుపతి భక్తి గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ప్రసారం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం

భక్తిగీతం విన్నారు. దేశభక్తిగీతం మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై మై ప్రసారం. ఆకాశవాణి భారత ప్రజల అత్యంత ప్రియాతిప్రియమైన వాణి, నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక ఆకాశవాణి. ప్రపంచంలో ఎక్కడున్నా ఆకాశవాణి కార్యక్రమాల్ని వినాలి అనుకుంటే మీ స్మార్ట్ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక చిన్న మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్నెట్ ఉంటే చాలు, ప్రపంచంలో ఏ మూలైనా కూడా ఆకాశవాణి కార్యక్రమాలు వినవచ్చు. కేవలం వరంగల్ ఆకాశవాణి కాదు, దేశంలో ఆకాశవాణి ప్రసారం చేస్తున్న అన్ని కేంద్రాలు అన్ని భాషల కార్యక్రమాలు వినవచ్చు. ఆకాశవాణి, ఇది మీ వాణి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 అవుతోంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి

నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటును ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

0: లాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 నుంచి 40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్ లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలమా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం. రాయిండియా సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 1వ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,
4: 2 సంవత్సరాల్లో మనం 2,938 మందికి 25,39,00,000 ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,300 నుంచి 1,500 కోట్లు ఓన్లీ ముఖ్యమంత్రి సహాయం నిధి కోసం, ఏది ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా ఉన్న ఆపరేషన్ కూడా ఎంతో కొంత సహాయం చేయడానికి ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మన అర్థం కనిపిస్తుంది. దాదాపు 2,938 మంది ఉన్నారు, 25,38,00,000 చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా ఇంకా చాలా మంది మాకు రాలేదంటున్నారు. ఇంకా 800 నుంచి 900 ఉండే కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు.
0: పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో

0: పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జీలు కూడా ఈరోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2000 కోట్లతో బ్రిడ్జీలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ఈ ప్రసారం. ఇక ఈరోజు మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది. ఆ తర్వాత 7:05 తెలుగులో వార్తలు ఉంటాయి. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమం. ఇందులో రంగుల వల నాటిక వింటారు రచన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమా పాటలు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం 8 గంటలకు ఉంటుంది. ఇందులో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక గాత్ర కచేరి వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 8:30 నుండి తెలుగు సినిమా పాటల కార్యక్రమం చిత్రసీమ ప్రసారమవుతుంది. 10 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో హైదరాబాద్ నుండి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ నుండి. 1:10 ప్రాంతీయ వార్తలుంటాయి. 1:20 నుండి 3 గంటల వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 3 గంటల నుండి 5 గంటల వరకు వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు హిందీలో ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5 గంటలకు తెలుగు సినిమా పాటల కార్యక్రమం చిత్రసీమ. 6 గంటలకు దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:25 సమాచార దర్శిని.

6 గంటల 30 నిమిషాలకు గరుడాచల నాటకం, యక్షగానం ఉంటుంది అనుమల సమ్మయ్య బృందం వారిది జానపద సంగీత కార్యక్రమంలో. 7 గంటలకు ఉద్యోగ వార్తల సమాహారం, ఉద్యోగవాణి 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. ఇక కిసాన్ వాణి 7 గంటల 15 నిమిషాలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం ఇది. ఇందులో రైతు సోదరుల పరిచయాలు, మార్కెట్ ధరలు, వాతావరణ నివేదిక ఇవన్నీ కూడా ఉంటాయి. 7 గంటల 45 నిమిషాలకు తెలుగు సినిమా పాటల కార్యక్రమం చిత్రసీమ ఉంటుంది. 9 గంటలకు న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. 9 గంటల 30 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10 గంటల నుండి ప్రసార సమాప్తి వరకు అంటే రాత్రి 11 గంటల వరకు జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇవి మీ ఆకాశవాణి ఈరోజు 103.5 MHz ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రోతలు రంగుల వల నాటిక వింటారు, రచన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి. అలాగే 10 గంటలకు హైదరాబాద్ కేంద్రం నుండి ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, 90 వసంతాల ఆకాశవాణి. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz మై ప్రసారం. ఆకాశవాణి కార్యక్రమాలు వినాలి అనుకుంటే నేరుగా మీ స్మార్ట్ఫోన్లో వినే ఓ చక్కటి అవకాశం ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సింది న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక చిన్న మొబైల్ అప్లికేషన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇంటర్నెట్ ఉంటే చాలు, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఆకాశవాణి కార్యక్రమాలని వినవచ్చు. ఆకాశవాణి కార్యక్రమాలంటే కేవలం ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమాలు మాత్రమే కాదు, దేశంలో ఆకాశవాణిని ప్రసారం చేస్తున్నటువంటి అన్ని కేంద్రాల కార్యక్రమాలు, అన్ని జాతీయ ప్రాంతీయ భాషల కార్యక్రమాలని మీరు వినవచ్చు. కాబట్టి ఆకాశవాణి భారత ప్రజల ప్రియాతి ప్రియమైన వాణి న్యూస్ ఆన్ ఎయిర్ వెంటనే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz ఈ ప్రసారం. సమయం 7 గంటలు కావస్తుంది. జిల్లా సమాచార లేఖ కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జగిత్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. అందించిన వారు శ్రీ ఎం మహాదేవ్.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 ఫీడ్బ్యాక్ కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో పౌరుల అభిప్రాయాల సేకరణకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్బ్యాక్ కు 1000 మార్కులు కేటాయించారు. జిల్లాలోని 5 పురపాలికల్లో గ్రామీణ స్వచ్ఛతపై ప్రజలను మేల్కొల్పేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో చెరువులను శుభ్రం చేసి అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద నిధులు మంజూరు చేసింది. చెరువుల మరమ్మత్తు, బలోపేతం, సుందరీకరణతో పాటు ప్రమాదాలకు అవకాశం లేకుండా చుట్టూ రైలింగ్, తదితర అభివృద్ధి పనులు ఈ పథకం ద్వారా చేపట్టనున్నారు. ఇందుకు గాను ఒక్కో చెరువుకు 3,14,00,000 రూపాయల చొప్పున ఎంపిక చేసిన చెరువులన్నింటికీ కలిపి 18,84,00,000 రూపాయలు మంజూరు చేసినట్టు అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా పన్నీర్ చేతన్ బాధ్యతలు చేపట్టారు. 2022 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన చేతన్ జనగామ ఏఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఎడమ కాలువ 14, కుడి కాలువ 19 కిలోమీటర్ల వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటి వరకు నిర్వాసితులకు 45,05,00,000 రూపాయలు అందించామని, త్వరలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎండ తీవ్రత పెరగడం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేయడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం వేగంగా అడుగంటుతోంది. ఏప్రిల్ చివరిలో 5.50 మీటర్ల లోతుకు పడిపోయింది. యాసంగిలో జిల్లాలో 359,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ప్రస్తుతం కోతల దశలో ఉంది. ఎండల

0: గతతో ఈ నేలలో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని, రైతులు భూగర్భ జలాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని భూగర్భ జలవనరుల శాఖ అధికారి శ్రీకాంత్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చెరువుల మద్ది వాగు సమీపంలో పురాతన శిల్పాలను చారిత్రక పరిశోధకులు రాజ్ కుమార్ గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందిన గణపతి, వీరగల్లు, చాముండేశ్వరి, నాగదేవత శిల్పాలు వాగు సమీపంలో కనుగొన్నారు. ఈ పురాతన శిల్పాల గుర్తింపుతో చెరువుల మద్ది గ్రామం 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామ జాబితాల్లోకి చేరుతుందని రాజ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. జిల్లాలో 10,860 గృహాలకు గాను అధికారులు ప్రొసీడింగ్ ఇవ్వగా అందులో 8,910 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. 1689 గృహాలు బేస్మెంట్ లెవెల్లో, 995 గృహాలు గోడల దశలో, 3,987 ఇళ్లు రూఫ్ లెవెల్ కు చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల రోజుల్లో 980 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయని, ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ మొదటి వారంలోపు పెద్ద సంఖ్యలో పేదలకు గృహాలు అందుబాటులోకి వస్తాయని హౌసింగ్ డిఏ భాస్కర్ తెలిపారు. జిల్లాలోని శాస్త్రవేత్తలు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య తదితర సాగు సంబంధిత శాఖల అధికారుల చేత రైతులకు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ తెలిపారు. నియోజకవర్గం స్థాయిలో ఉద్యాన పంటలు, ఆయిల్ ఫామ్ సాగు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు అందించారు. కార్మికుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మేడే ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా, ఆర్థిక సహాయం, విద్యా ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, యువతకు ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ గెలల అమ్మకాలు ప్రారంభమైనట్టు ఉద్యానవన శాఖ జిల్లాధికారి లత తెలిపారు. లోహియా కంపెనీ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేశారు. 2022-23వ సంవత్సరంలో నాటిన మొక్కలు ప్రస్తుతం కోతకు వచ్చాయని, జిల్లాలోని 22 మంది రైతుల నుండి 17.275 మెట్రిక్ టన్నుల గెలలను తీసుకుని 3.92 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్టు లత తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా జరిగాయి.
1: శ్రీ ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు

0: భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3 భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: कठोर निंदा करते हैं यूएई को जिस तरह निशाना बना गया है ये किसी भी रूप में स्वीकार्य नहीं है। इन कठिन परिस्थितियों में आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने में आपके नेतृत्व में उठाए गए कदमों का
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్పు

0: పోలింగ్ రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషత్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్ట్ చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళ అంతాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పుండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పివి సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ഉദയതരംഗിണി ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రోతలు రంగుల వల నాటిక వింటారు. రచన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై

0: థ్యాంక్స్ అండి వనజ గారు, వస్తాను.
1: మంచిదండి ఇందిర గారు.
0: కాస్త నేను చెప్పిన విషయాలు ఆలోచిస్తూ ఉండండి.
1: అలాగే.
0: వస్తానండి పద్మ గారు.
2: అలాగే. అక్కడికి మనం దేనికి పనికిరాని వాళ్ళమైనట్టు, తనేమో దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరినట్టు.
3: పెద్ద పోజు.
1: రారునా? టుడే ఇంత లేట్ అయిందే.
4: ఏమిటి, ఆ ఇంజనీర్ గారి భార్య ఇందిరమ్మ కదూ వెళ్ళేది?
1: అవును.
4: ఎప్పుడూ లేని ఈ రోజు ఏమిటి గాలి ఇటు మళ్ళిందే?
1: ఏదో సోషల్ వర్క్, అడల్ట్ ఎడ్యుకేషన్, సేవింగ్స్ అంటూ అబ్బా
2: అరగంట నుండి మా బుర్రలు తినేసిందిలే.
1: ఎస్టర్డే వచ్చిన గెస్ట్లు ఇందాకే వెళ్ళారు. నిన్నటి నుంచి వాళ్ళకు చేసి చేసి భలే టైర్డ్ అయిపోయిందనుకోండి.
4: అవును, చుట్టాలు వస్తే అంతే, ఇంటికి వచ్చిన వాళ్ళను బాగా చూడటం మాకైతే అటు ఏడు తరాల్లోనూ ఇటు ఏడు తరాల్లోనూ బాగా అలవాటు.
2: మేం మాత్రం బాగా చూడక వెళ్ళగొడతామా? ఎవరైనా అంతే, చుట్టాలు వచ్చినప్పుడు లోపల లోపల తిట్టుకున్నా పైకి చేయక తప్పదు కదా.
1: సరే గాని నిలబడే ఉన్నారు, కూర్చోండి అన్నట్టు. మీ యంగర్ బ్రదర్ మ్యాచ్ కుదిరిందని మొన్నేదో ఊరెళ్ళినట్టున్నావు పద్మ, ఏమైంది?
2: అవును, ఆ జడ్జి గారమ్మాయి సంబంధమే ఖాయమైంది. ఎంగేజ్మెంట్కే వెళ్ళాను. అబ్బా ఎంత గ్రాండ్గా చేశారనుకున్నారు ఫంక్షను. 5 రకాల స్వీట్లు, 3 రకాల హాట్లు, మంచి డిన్నరు. ఇక జనం సంగతి వేరే చెప్పాలా, 1000 మంది గెస్ట్లు వచ్చారు. మా తమ్ముడికి సూటు ఉంగరము, మా వాళ్ళందరికీ బట్టలు పెట్టారు. అబ్బో పూలదండలు, ఫోటోలు, వీడియోలు. అబ్బా చిన్న సైజ్ పెళ్లిలాగా చేశారనుకోండి, ఇక పెళ్ళెంత ఘనంగా చేస్తారో అనిపించింది.
4: ఈ రోజుల్లో వీడియో అదేముంది, పుట్టినరోజులు కూడా తీస్తున్నారు. అయినా ఫంక్షన్లు గ్రాండ్గా చేయటంలో అటు ఏడు తరాల్లోనూ ఇటు ఏడు తరాల్లోనూ మా వాళ్లకు మా వాళ్లే సాటి.
1: మొన్నేదో మ్యారేజ్లో ముహూర్తం టైం అయినా అబ్బాయి తాళి కట్టలేదట. ఎందుకు అని అడిగితే నో వీడియో నో తాళి అన్నట్ట. తీసేవాళ్ళు వచ్చేకే తాళి కడతాన్నట్ట. ఇంతకీ మీ బ్రదర్కి డౌరీ ఎంత ఇస్తున్నారు పద్మ?
2: 4 లక్షలు ఇస్తున్నారు. అసలు ఇంకా ఎక్కువే ఇస్తామని మా తమ్ముడికి చాలా సంబంధాలు వచ్చాయి, కానీ అమ్మాయి బాగుందని దీనికి ఒప్పుకున్నాడు.
1: ఓహో, బ్రైట్ బ్యూటీగా ఉందని కన్సెషన్ ఇచ్చాడనమాట. ఇంతకీ మీ బ్రదర్ ఎడ్యుకేషన్ ఏమిటో?
2: వాడికే బీఏ, ఆఖరి సంవత్సరంలో ఉన్నాడు. మంచి అదృష్ట జాతకుడు, తొందరలోనే ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందిలేండి.
4: అసలు మా వాళ్ళల్లో అయితే ఉత్తి గ్రాడ్యుయేషన్కి పెళ్లి చేసుకున్న వాళ్ళు అటు ఏడు తరాల్లోనూ ఇటు ఏడు తరాల్లోనూ ఎవ్వరూ లేరు. అంతా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పీజీలే. అంతెందుకు, మొన్న మా చిన్నత్త గారి అబ్బాయి పెళ్ళైతే అతని డిగ్రీలు శుభలేఖలో వేయిద్దామంటే పట్టనే లేదట.
2: డిగ్రీలదేమందులే, ఎన్నైనా చదవచ్చు, అయినా జీవితమంతా చదువుకుంటూ ఉండి ఎప్పుడో ముసలోళ్ళయ్యాక పెళ్ళెందుకు చేసుకోవడం?
1: అది కరెక్టేలే. అయినా నవ్వే డేస్ డిగ్రీ కాగానే ఎవ్వరూ మ్యారేజ్ చేసుకోవట్లేదు, అందరూ హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఇంతకీ మీ సిస్టర్ ఫార్మాలిటీస్, అదే ఆడబుడి సాంచనాలు ఏమిటి పద్మ?
2: మా తమ్ముడు అలా ఊరుకునే మనిషి కాళ్ళండి. అక్కా చెల్లెళ్ళంటే వాడికి ఎంత ప్రేమో. నాకు మా చెల్లికి చెరి 5000 రూపాయలు, పట్టు చీరలు, వెండి గిన్నెలు వాడే డిసైడ్ చేశాడు.
1: అలాగా మా బ్రదర్ మ్యారేజ్లోను అంతే, వాడికి ఇచ్చిన ప్రతీది మాకు ఇవ్వాలన్నాడు. వాడు కారులో వెళుతూ మేమెలా వస్తామా అని మాకు కూడా కారు కావాలన్నాడు. అంతే సచ్చినట్టు దెన్ అండ్ దేర్ అప్పటికప్పుడు ఇంకో కారు తెప్పించి ఇచ్చారు తెలుసా.
4: అసలు మా వాళ్ళల్లో అయితే ఈ 2000 5000 పోయి చాలా కాలం అయింది, అంతా పర్సంటేజ్ లెక్కలే. అబ్బాయికి ఇచ్చే కట్నంలో ఇంత పర్సంటేజ్ ఆడపడుచులకని తీసి పెట్టాల్సిందే.
1: అవునవును, డౌరీ రేట్స్ కూడా ఫిక్స్డే. డాక్టర్ అయితే ఇంత, ఇంజనీర్ అయితే ఇంత, బ్యాంక్ ఆఫీసర్ అయితే ఇంత అని వస్తువుని బట్టేగా రేట్స్. అదిగో యాదగిరి వచ్చినట్టున్నాడు. కమీన్ యాదగిరి.
2: ఈసారి ఏం తెచ్చావు యాదగిరి?
5: ఇవన్నీ కొత్త టైపోయినమ్మా, బొంబాటుగున్నాయి, తీసుకోండి.
1: అరే ఈ గరిట వెరైటీగా ఉంది, ఎంత?
5: ఓ గదా, 20 రూపాయలు అవుతుందమ్మా.
1: ఏమిటి, ఆఫ్టర్ గరిటకు 20 రూపీసా? వెరీ బ్యాడ్.
5: వెరీ బ్యాడ్ కాదమ్మా, వెరీ గుడే. భార్యలకు సోకులు, భర్తలకు గరిటలు అనే సైన్ మా నడుస్తలేదా? ఇప్పుడు గందులో హీరోయిన్ గీ గడ్డతోటే కొడుతుంది మొగండి.

0: అచ్చు ఇదే గరిట అంటావా?
1: అవు, నేను జూటా మాటలు మాట్లాడా.
0: సరే, అయితే ఐ టేక్ దిస్.
2: యాదగిరి, ఈ గ్లాసులు సెట్ ఎంత?
1: 100 రూపాయలమ్మా, చాలా సీప్.
2: 6 గ్లాసులకు 100 రూపాయలా? చాలు చాలే, అంత తెలివి తక్కువ వాళ్ళు మా ఇంట్లో అటు ఏడు తరాల్లోనూ ఇటు ఏడు తరాల్లోనూ ఎవ్వరూ లేరు.
1: అట్లాంటిరేందమ్మా, దుకాణంలోకి పోతే మీకు 150కి తక్కువ ఎవ్వరు ఇయ్యరు. ఇప్పుడే గాక సబ్ కలెక్టర్ సార్ ఇట్లా అమ్మకి ఇచ్చొచ్చిన, కాకపోతే మీరు కాబట్టి ఓ 5 రూపాయలు తక్కువ చేస్తా.
2: సరే, మరి ఇవ్వు.
0: దీని ధర చెప్పు.
1: గా టీల బకెట్ కామ్మా, 200 అవుతుందమ్మా.
0: టూ మచ్. వీనే వాళ్ళుంటే 2000 సేనా చెప్తావు గానీ సరిగ్గా చెప్పువయ్యా.
1: గదేందమ్మా, ఎప్పుడు బేరం సేనోళ్ళు మీరు అడుగుతున్నారు. మీకెంత న్యాయం అనిపిస్తే గంత ఇయ్యండి, మీకు తెలియదా ఏంది?
0: ఓకే దెన్, 150కి ఇవ్వు.
1: గదేందమ్మా?
0: అదేనయ్యా, 150కి ఇవ్వు.
1: గట్లంటారు ఒక్కసారే, పోనీగా తీసుకోండి, 190 ఇయ్యండి. మీరు కూడా బేరం చేస్తే ఇక నేనెట్లా బతకాలమ్మా?
0: ఓకే ఓకే, ప్యాక్ చేసి ఇవ్వు, లేకపోతే నువ్వు ఊరుకుంటావా?
1: మరి మీరేం తీసుకోరా పద్మమ్మ?
3: ఈసారికి నాకేం వద్దులే.
1: కాదేందమ్మా, గట్లంటారు, మీరు కూడా తీసుకోండి.
2: అవును పద్మ, ఏదైనా తీసుకోరాదు?
0: మేమంతా తీసుకోలే, తీసుకో పద్మ.
3: పోనీ, పాత బట్టలు వేస్తాను, ఇస్తావా?
1: బట్టలా? జర తకలిఫ్ అవుతుంది కానీ తీసుకురాండి.
3: అయితే నేను మా ఇంటికి వెళ్ళి పాత బట్టలు తెచ్చేదాకా ఇక్కడే ఉండు మరి.
1: గట్లనేనమ్మా, జర జల్దీ తీసుకురాండ్రి, మళ్ళా నేను ఎక్సైజ్ కాలనీ అంతా పోయి రావాలా.
2: ఇదిగో యాదగిరి, ఆ పద్మ అన్ని నాసిరకం బట్టలు వేసి నీ దగ్గర చాలా స్టీల్ సామాన్ కొట్టేయాలని చూస్తుంది. జాగ్రత్త, మాకైతే అటు ఏడు తరాల్లోనూ ఇటేడు తరాల్లోనూ అటువంటి మోసాలు తెలియవు అబ్బాయి.
1: గాయంత తెలియదా అమ్మ నాకు, ఈ యాదగిరి అంటే ఏమనుకుంటున్నారు?
0: డోంట్ వరీ అరుణ, యాదగిరి వెరీ క్లవర్. మాయ మాటలు చెప్పి అవతల వాళ్ళకు టోపీ వేయడంలో మనవాడు ఫస్ట్.
2: ఇదిగో మాకు మాత్రం టోపీ వేయలేదుగా.
1: నేను గట్లాంటోను కాదమ్ము.
3: ఇదిగో యాదగిరి, ఇది నా చీర, ఇవి మా వారి ప్యాంటు షర్టును, వీటికి ఏమిస్తావో ఇవ్వు.
1: ఈ అంగీ నడవదమ్మా, ఇంకా వేరే ఏదన్నా ఉంటే తీసుకురాండ్రి.
2: అవును, ఇలాంటివి తీసుకోడు. మొన్న మా వారి షాపులో ఇలాంటి చొక్కా గొడ్డే తీసుకుంటానంటే తర్వాత తర్వాత స్టీల్ సామాన్లు వాడు పుచ్చుకోడని నేనే వద్దని ఇంకో రకం గొడ్డ కొనిపించాను.
0: ఓహో, లేటెస్ట్ డిజైన్ ఉంటేనే కానీ యాక్సెప్ట్ చేయవన్నమాట.
3: ఇంతకు వీటికి ఏమిస్తావో ఇవ్వు.
1: గావాటికి ఏమొస్తుందమ్మా, ఇదిగోండి ఈ చెంచా తీసుకోండి.
3: ఏమిటి, అన్ని బట్టలకు ఈ స్పూనా? అక్కర్లేదు లేవయ్యా.
1: మరి ఇక 2-3 చీరలు ప్యాంట్లు తేండమ్మా, గీ కంచం ఇస్తా.
3: ఇంకా నయం, ఇంట్లో ఉన్న బట్టలన్నీ తెమ్మనలేదు.
1: గట్లనే ఇవ్వండి అమ్మా, గీ గంపలో ఉన్న మొత్తం సామాన్లు ఇచ్చేస్తా.
0: నాట్ లైక్ దట్, ముందు వాటికి ఏమి ఇస్తావో చెప్పు.
1: గట్లంటారా, ఇక గీ గిలాస తీసుకోండి, గింత కంటే ఎక్కువదైతే రాదు.
3: సరే ఇవ్వు, ఏం చేస్తాం?
1: ఇక నేను పోతానమ్మా, పైసలు ఫస్ట్కే కదా, సార్లకు జీతాలు పడంగానే నా జేబులో పైసలు పడతాయి.
2: అవును యాదగిరి, ఈ మధ్య ఎక్కువగా రావడం లేదేమిటి?
1: యాడనమ్మా, గా బ్యాంక్ కాలనీ, హెచ్ఐజ్ కాలనీ, దర్గా, పిన్నవారు వీధి, ఇవన్నీ తిరిగే వరకు టైం సరిపోతలేదు. ఇక వచ్చే నెల మోటార్ సైకిల్ కొంటున్నానమ్మా, గప్పుడైతే వారానికి ఒకసారి వస్తా.
0: అబ్బో, చాలా బిజీ అన్నమాట.
1: ఇక పోయొస్తానమ్మా.
2: సరే, మంచిది.
1: బాసా.

0: ఎక్స్క్యూజ్ మీ మేడం,
1: కమ్ ఇన్.
0: నేను చమక్ అండ్ తలుక్ కంపెనీ నుండి వచ్చానండి. నేను చమక్ అండ్ తలుక్ కంపెనీ నుండి వచ్చానండి. మా కంపెనీ వాళ్ళు వచ్చే నెల ఫస్ట్ నుండి చమక్ అనే వాషింగ్ సోప్ను, తలుక్ అనే టాయిలెట్ సోప్ను మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు.
1: అయితే
0: ఈ చమక్ సబ్బు వేరే బట్టలు ఉతికే సబ్బుల కన్నా బరువు ఎక్కువ, ధర తక్కువ. ఇది బట్టలను చీల్చి చెండాడి మురికిని దేదీప్యమానంగా ఉంచుతుంది మేడం. సారీ మేడం, తొందరలో ఏదో చెప్పేశాను. ఇది మురికిని చీల్చి చెండాడి బట్టలను దేదీప్యమానంగా ఉంచుతుంది మేడం.
1: అలా చెప్పు.
0: అంతేకాదు, ఇది ఎంత ఉతికినను అరగనే అరగదు. ఇన్ని బట్టలకు కొద్దిగా చాలు.
2: అంటే ఒక్క సబ్బు రెండు మూడు నెలలు వస్తుందా?
0: అలా జోక్ వేశారు మేడం. అలా కాదు కానీ, మిగతా సబ్బుల కన్నా ఎక్కువ వస్తుంది. దీంతో

0: బట్టలను చూసి మీ శ్రీవారు మిమ్మల్ని తప్పక మెచ్చుకుంటారు.
1: కానీ బట్టలు ఉతకడం మా ఇంట్లో అటేడు తరాల్లోనూ ఇటేడు తరాల్లోనూ ఎవ్వరికీ అలవాట్లేదమ్మా. మా ఇంట్లో పని మనిషే ఉతుకుతుంది.
0: అయితే మీ వారు మీ పని మనిషిని మెచ్చుకుంటారు లేండి. ఇక ఈ తలుక్ స్నానం సబ్బు రాసుకుని స్నానం చేస్తే రోజంతా ఈ పరిమళం మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది.
2: అంత స్ట్రాంగ్ స్మెల్?
0: అవును. అంతేకాదు, ఈ సబ్బుతో స్నానం చేశాక మీరు నడిచి వెళ్తుంటే మీ చుట్టూ కాంతి చక్రం ఏర్పడినట్టు ఉంటుంది.
3: కాంతి చక్రమా? అంటే సినిమాల్లో దయ్యాలు నడుస్తుంటే చూపిస్తారు అలాగా?
0: అలాగా అంటే ఎగ్జాక్ట్లీ అలా కాదనుకోండి మేడం, కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట. పైగా ప్రముఖ సునీతార పాహికావుల, అదే మేడం ఆ పాహికావుల కూడా ఇదే సబ్బు వాడడానికి నిశ్చయించుకున్నానని నిన్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది.
1: మరి మొన్నటి వరకు టీవీలోను పేపర్లోను అదేదో బక్స్ సబ్బునే వాడుతున్నానని ప్రకటనలు ఇచ్చేదిగా.
0: అదే చెప్తున్నా, ఇప్పుడు ఆ సబ్బు మానేసి మా గబ్బు, చిచిచి మా గబ్బు కాదండి సబ్బు, మా సబ్బు వాడుతుందన్నమాట. ఇంకొక ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే మీరు కొనే ప్రతి డజన్ సబ్బులకు ఒక జత,
3: ఒక జత
0: అందమైన సైడ్ పెయిన్స్ ఉచితం.
1: అంతేనా?
0: అంతేనా అంటే అంతేకాదు మేడం, మీకు ఇప్పుడైతేనే ఈ రేటుకు దొరుకుతుంది. షాపులో రిలీజ్ అయ్యాక కనీసం 2 రూపాయలన్నా తేడా ఉంటుంది. ఒక్కొక్కరికి 4 డజన్లు ఇవ్వమంటారా?
1: అబ్బబ్బే, అన్నెందుకులేమ్మా,
2: 2 డజన్స్ చాలు, 2 డజన్స్ ఇవ్వు.
0: అంటే మొత్తం 6 డజన్లు అన్నమాట.
1: అబ్బబ్బే, అందరికి కలిసి 2 డజన్లు చాలు.
0: అదేంటి మేడం, 2 డజన్లు ఏం సరిపోతాయి చెప్పండి? పైగా మీలాంటి అందమైన వాళ్ళ కోసమే ఈ సబ్బు తయారు చేయబడింది. ఇంకో 2 కొనకపోయామే అని నేను వెళ్ళిపోయాక బాధపడతారు చూడండి. ఏం పర్లేదు, తలా 2 డజన్ ఇచ్చి వెళ్తాను.
1: సరే, నా డబ్బులు మీరు ఇవ్వండి వనిత గారు, తర్వాత ఇస్తాను.
3: నావి కూడా తర్వాత పంపిస్తానండి.
2: అలాగేలేండి. ఎంత అమ్మాయి?
0: మొత్తం 360 రూపాయలు అయిందండి.
2: ఎంత? 360 రూపాయలా?
0: అవునండి.
2: ఇందా తీసుకో.
0: థ్యాంక్స్ అండి, వస్తాను.
2: సరే. ఎవరు?
4: మే కమిన్ మేడం.
2: కమిన్.
4: నేను గోవిందో గోవింద ఎంటర్ప్రైజెస్ నుండి వస్తున్నానండి. మేము ఇంతకుముందు ఎన్నో స్కీములు తీసి ఎంతో మందిని ముంచామండి, సారీ పెంచామండి. ఇది మా కొత్త రకమైన స్కీమ్ అండి. ఈ స్కీమ్ అన్నిట్లోకి చాలా మంచిది మేడం. అసలు ఇలాంటిది ఇంతవరకు ఎవ్వరూ తీయలేదు.
3: ఇంతకు అదేమిటో చెప్తావా లేక సీరియల్లో లాగా మిగతాది వచ్చే వారం అంటావా?
4: అసలు విషయానికి వస్తున్నాను మేడం. మీరు ఇందులో చేరి మొదట 500 రూపాయలు కట్టి ఇక ఆ విషయం మర్చిపోవాలి.
1: అంతే, ఇక అవి మునిగినట్టేనా?
4: అయ్యయ్యో అలా కాదు మేడం, మళ్ళీ నెల నెలా కట్టక్కర్లేదు. ప్రతి నెల లాటరీ తీసి మేమే విన్నర్లకు ప్రైజులు ఇస్తాం.
2: ఏం ప్రైజులు బాబు అవి?
4: మొదటి నెల స్కూటర్, 2వ నెల కలర్ టీవీ, 3వ నెల మోపెడ్, 4వ నెల టేప్ రికార్డర్. ఇలా ఇస్తూ ఇస్తూ ఆఖరి నెలకు మిగిలిన అందరికీ ఖర్చీఫుల్లో పెట్టి.
3: ఖర్చీఫుల్లో పెట్టి?
2: ఖర్చీఫులు ఎందుకు బాబు, మా కళ్ళు తుడుచుకోవటానికా?
4: లేదు మేడం, మీకు ఏ ప్రైజు రాకపోతే చివరికి అంటే 60వ నెలలో మీ డబ్బులో సగం మీకు ఖర్చీఫుల్లో పెట్టి ఇచ్చేస్తామన్నమాట.
2: టూ కాస్ట్లీ, జస్ట్ లైక్ లాటరీ టికెట్స్ లాగా?
4: అయ్యయ్యో లేదు మేడం, మీకు ఇందులో ప్రైజ్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. అసలు మీలాంటి లక్కీ లేడీస్ కోసమే ఇలాంటి ప్రైజులు పెట్టాం. కమాన్, మీ ముగ్గురు పేర్లు రాసేయమంటారా?
1: ఆ ప్రైజులు వస్తాయా పాడా?
4: అలా డిస్కరేజ్ అవ్వకండి మేడం. కేవలం 500కే స్కూటరు కలర్ టీవీనో వస్తే ఆహా ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మేడం. మొన్న మీ డీజిల్ కాలనీలో ఒక ఆవిడకు 1st ప్రైజ్ కలర్ టీవీ ప్రైజ్ వచ్చిందమ్మా.
2: థింక్ చేస్తే ఇది చాలా ఫైన్గానే ఉందనిపిస్తుంది పద్మ.
3: మేము ఎప్పటినుంచో కలర్ టీవీ కూడా కొనాలనుకుంటున్నాం.
4: మీ పేర్లు చెప్పండి మేడం.
1: ఏమండి వనజ గారు, మీరే ఇవ్వాలి డబ్బులు.
2: సరే డబ్బులేగా చూస్తాను.
3: నావి కూడానండి.
2: అలాగే.
4: ఏమండి మీ పేరు?
3: పద్మ.
4: పద్మ. మీ పేరండి?
1: అరుణ.
4: అరుణ. ఆవిడ వనజ గారు కదా?
1: అవును.
2: ఇదిగోనయ్యా 1500.
4: 1500. ఓకే మేడం, బెస్ట్ ఆఫ్ లక్.
2: ఓకే. సరే.

0: ఈ నెలలో చాలా డబ్బు ఖర్చయింది. ఇంకా ఆ చీరలావిడికి ఇన్స్టాల్మెంట్ కట్టనే లేదు. అవును, మన నెక్స్ట్ బ్లాక్లో ఎవరో లేడీ సారీ సేల్స్ చేస్తుందట, ఒకసారి చూసొద్దాం. ఏంటి?
1: అవునట, భవానీ చెప్పింది, తను 2 చీరలు తెచ్చుకుంది, చాలా బాగున్నాయి.
2: మీరెన్నైనా చెప్పండి, వెనకంటి సరస్వతి లాగా మట్టుకు ఎవ్వరూ సెలెక్ట్ చేసి తీసుకురారు. ఆవిడమ్మే చీరలే బాగుంటాయి.
1: ఆవిడన్ని 400 చీరలే తెస్తుంది.
2: అవును మరి, కనీసం 400 లేకుంటే చీర ఏం బాగుంటుంది చెప్పండి. అయినా తక్కువ ధర చీరలు కట్టడం అటు 7 తరాల్లోనూ ఇటు 7 తరాల్లోనూ మాకెవ్వరికీ అలవాట్లేదు.
1: ఈ చీర నీకు చాలా బాగుంటుంది, ఇది కట్టుకుంటే నువ్వు సినిమా యాక్టర్ లాగా ఉంటావు అని ఎంత ఘోరమైన ముఖం గల వాళ్ళనైనా మెచ్చుకొని బట్టలు అమ్మడం ఆ సరస్వతికి బాగా వస్తుందిలేండి.
2: అంటే నేను ఘోరమైన ముఖం ఉన్నదాన్ననా?
1: నేను నిన్ననలేదు.
0: మీరెందుకు మీలో ఆర్గ్యూ చేసుకుంటారు? అయినా ఆ లేడీకి బిజినెస్ టాక్టిక్స్ బాగా తెలుసు, నన్ను కూడా సేమ్ అలాగే ప్రెస్ చేసింది. ఇంతకు ఈ నెల 4 చీరలు కొన్నవరణా?
2: 4 కొన్నాను, అన్ని 400
1: ఇందాక ఆ ఇంజనీర్ భార్య ఇంద్రేమిటి, అసలు చీరలు కొన్నట్టే ఉండదు. సరస్వతి దగ్గర కొనదు, అనసూయ దగ్గర కొనదు, అసలు మనం ఎన్ని చోట్ల కొంటామో అక్కడెక్కడికి రాదు.
0: కానీ చీరలకు మా హస్బెండ్ ఇన్కమ్కు బ్యాలెన్స్ కుదరటమే లేదు. నీ సారీస్ కోసమైనా నేను ఈవినింగ్స్ ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేయాలి వనజ అని మా వారు భలే అంటున్నారనుకోండి.
2: మా వారు మటుకు నా చీరల గురించి అసలు పట్టించుకోరు, నీ ఇష్టం అరుణ అంటారు.
1: మా వారు అంతే, దాంతో నా చీరలు ఎక్కువైపోయి ఇంకో బీరువా కొనవలసి వస్తుంది. చీరలను చూస్తేమో కొనబుద్ధేస్తుంది, ధరలేమో విపరీతంగా పెంచేస్తున్నారు. అసలు నిన్నటి గ్రీన్ శారీ ఎంత బాగుందో పక్కన పెట్టమన్నాను, ఉంచిందో అమ్మేసిందో.
0: ఆ పింక్ విత్ బ్లాక్ బార్డర్ మాత్రం ఎంత బాగుందనుకున్నావు, నా హార్ట్ ఇంకా అక్కడే ఉందనుకున్నావు.
1: ఆ కొత్త ఆవిడ దగ్గర చీరలు ఇంకా బాగున్నాయట, ఈమె సంగతి తర్వాత చూడొచ్చులేండి. ఆవిడ దగ్గర చూసొద్దాం పదండి, మళ్ళీ అన్ని అయిపోతాయి కూడాను.
0: ఐఎమ్ రెడీ.
2: పదండి పదండి. ఒకటి అనుకున్నాక వెనుకంజ వేయటం మాకు అటు 7 తరాల్లోనూ ఇటు 7 తరాల్లోనూ అలవాట్లేదు. పదండి చూసొద్దాం.
0: చీరల భాషలో చూడటం అంటే కొనటం అన్నమాట. అక్కడ హరిలో ఎన్నుకుంటానో ఏమో. ఇగో నన్ను మాత్రం మీరే కంట్రోల్ చేస్తుండాలి సుమా.
1: వెళ్ళి తొందరగా రావాలి, మళ్ళీ రాగానే ఎఫ్ఎంలో ఇవాళ ప్రోగ్రామ్స్ ఏమిటో వినాలి.
2: నేను అంతే, టీవీ చూడక ఇప్పటికే గంట అయింది, వెళ్ళగానే చూడాలి. అసలే మాది కలర్ టీవీ కూడాను.
0: లెట్స్ మూవ్, దారిలో ఆల్ టాపిక్స్ మాట్లాడుకోవచ్చు. పదండి.

0: ఏమిటి వనజ, ఇది నిజమేనా? మీ వారిని అవినీతి నిరోధక శాఖ వాళ్ళు అరెస్ట్ చేశారట కదా?
1: అవును, ఎవరో మేమంటే కెట్టిన వాళ్ళు మా వారు బాగా లంచాలు తీసుకుంటున్నారని చెప్పారట. అయినా ఇవాళ రేపు లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరో చెప్పండి.
0: మరి ఇప్పుడు ఏం చేయడం?
1: మా ఫాదర్కి ఫోన్ చేశానండి, ఆయనే వచ్చి వాళ్ళ ముఖాన క్యాష్ పారేసి విడిపించుకొని వస్తారు. అసలు ఈ గవర్నమెంట్ ఇచ్చే శాలరీస్ ఏం సబ్సిడీ చెప్పండి. నన్ను అడిగితే ఈచ్ వర్క్ కింత రేట్స్ అని గవర్నమెంటే ఫిక్స్ చేయాలి, అప్పుడే ఏ ప్రాబ్లమ్స్ ఉండవనుకోండి.
2: అన్నట్టు పద్మ, మీ వారు కూడా లంచాలు తీసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చి మొదటిసారి కదా అని పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్ చేశారని అంటున్నారే.
0: అలాగా నాకు తెలియదే. అయినా మీ వారేమిటి అరుణ, ఆఫీస్ డబ్బేదో మొత్తం వాడేస్తే వారం రోజుల్లో కట్టకపోతే సస్పెండ్ చేస్తామని మెమో ఇచ్చారటగా.
2: అది మా వారేమి వాడలేదు. అయినా అలాంటి అలవాటు మాకు అటేడు తరాల్లోనూ ఇటేడు తరాల్లోనూ ఎవరికీ లేదు. ఎవరికో అవసరంగా ఉండి కావాలంటే ఇచ్చారంట. అవును పద్మ, పాపం మీ వారు రాత్రులు కూడా ఇంటికి రాకుండా బార్లోనే పడిపోతే రోజు ఎవరో ఒకరు తీసుకొస్తున్నారట కదా, రాత్రి నేను కూడా చూశానులే.
0: మా వారేం అలా కాదులే.
1: బా, ఆపండి గోళ. అసలు తప్పంతా మనలోనే ఉందనిపిస్తోంది పద్మ.
0: అవును వనజ, ఆలోచిస్తే మందే పొరపాటు అనిపిస్తుంది. నీవేమంటావు అరుణ?
3: నిజమే, పోటీలకు పోయి అనేక పాటలకు గురయ్యాము. మన వల్ల మన భర్తలు కూడా అనేక ఇబ్బందుల పాలయ్యారు.
1: ఆ రోజు ఇందిరాగారు చెప్పిన

0: చిన్నప్పుడు విన్నా ఎంతో బాగుండేది. అంతా మన కర్మ అనుకో.
1: కర్మ అని ఊరుకుంటే సరికాదు, మనలో మానసిక పరివర్తన కావాలి.
0: రండి ఇంద్ర గారు, మీరా రండి.
1: నేను చాలా రోజులుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ వ్యాపకము లేకుండా ఖాళీగా ఉండేసరికి చూసినదల్లా కొనాలనిపించడము, దాంతో మీ భర్తల సంపాదనకు మించి ఖర్చులు చేయడము సహజమే. ప్రతివాడు వాడి వస్తువులు అమ్ముకోవడానికి ఆకర్షణీయ ప్రకటనలు ఇస్తూనే ఉంటాడు. వాటి లోభంలో పడి ప్రతి వస్తువు కొంటామా? అసలు మనకు వాటన్నింటి అవసరం ఉందా? కొనే తాహతు ఉందా? ఇవన్నీ చూసుకోవాలా వద్దా?
2: కానీ మా వారు
1: మీరనేది ఏమిటో తెలుసు. మీ భర్తలు మీ మీద ప్రేమ వల్లో వద్దని చెప్పలేకనో, చెప్పినా మీరు వినకనో మిమ్మల్ని ఏమీ అనకపోవచ్చు. కానీ మీ కుటుంబం పట్ల మీ బాధ్యత మీకుంటుంది కదండి.
0: అవునండి, మీరు చెప్పేది మాకు సరిగ్గా అర్థమయ్యేటట్టు కొంచెం వివరంగా చెప్పండి ఇందిరా గారు.
1: మీరు తెచ్చుకున్న వస్తువులకు డబ్బులు కట్టలేకపోతే వాటిని షాపుల వాళ్ళు తిరిగి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? మీ పిల్లలు మీ అజాగ్రత్త వల్ల సరిగా చదువుకోక క్లాసుల్లో వెనకబడితే, మీ భర్తలు మీ అతి ఖర్చుల వల్ల లంచాలు తీసుకుంటూ పట్టుపడితే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించారా? ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత కూడా మీరింకా ఇలాగే ఉండాలనుకుంటున్నారా?
0: లేదండి ఇంద్ర గారు.
2: ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి.
1: మీ ఇంటిని పిల్లల్ని బాగా చూసుకోవడం మీ మొదటి బాధ్యత అనుకోండి. కనపడ్డ వస్తువునల్లా కొనడం మానేసి పొదుపుగా ఉండండి. నేడే చూడండి, నేడే కొనండి, నేడే చేరండి అనే ప్రకటనలన్నీ బూటకమని, ఇదంతా ఓ రంగుల వలని నేడే తెలుసుకోండి.
0: అవునండి, మేము వెరీ బ్యాడ్ వేలో వెళ్ళాం అనిపిస్తోందండి ఇందిర గారు.
1: ఇంకా మీకు తీరిక సమయం దొరికితే మీరు నేర్చుకున్న చదువును వ్యర్థం చేయక కొంతమందికి చదువు నేర్పండి. మీకు ఇష్టమైతే నేను ఇప్పుడే అక్షరదీపిక కేంద్రానికి తీసుకెళ్తాను.
3: ఇన్నాళ్ళు మీకు చాలా గర్వమని మీతో స్నేహం చేయక మేము చాలా పోగొట్టుకున్నాం ఇందిర గారు.
1: ఇప్పటికైనా మించిపోయింది లేదు, నాతో రండి.
0: ఓకే, బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నారు. పదండి
2: పదండి పదండి, ఏదన్నా అనుకోగానే చేసేయాలి. ఆలస్యం అనేది మా ఇంట్లో అటు ఏడు తరాల్లోనూ ఇటు ఏడు తరాల్లోనూ ఎవ్వరికీ లేదు.

0: రంగుల వల నాటిక విన్నారు. రచన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా సంబరాల రాంబాబు ఈ సినిమాలో పాట విందాం. పిఠాపురం నాగేశ్వరరావు చిత్ర పండు పాట. పాట రచన రాజశ్రీ, స్వరపరిచింది ఎస్ రాజేశ్వరరావు. సినిమా పేరు సంబరాల రాంబాబు.

0: அச்சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்.
3: ఇప్పుడు మరో పాట. ఈ పాట శుభలగ్నం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామ శాస్త్రి విరచిత గీతం. సరిపరిచింది ఎస్వి కృష్ణారెడ్డి.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఇప్పుడు మరో పాట. ఈ పాట సూర్యవంశం. ఈ సినిమా కోసం చిత్ర పాడిన పాట. పాట రాసింది షణ్ముఖ శర్మ, స్వరపరిచింది ఎస్ఏ రాజ్కుమార్.

మరి విన్న పాట పాడింది చిత్ర, పాట రాసింది షణ్ముఖ శర్మ, స్వరపరిచింది ఎస్సీ రాజ్కుమార్, సూర్యవంశం సినిమా నుండి. ఇప్పుడు వినండి దాశరథి రాసిన పాట, సత్యం స్వరపరిచిన పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సినిమా సంబరాల రాంబాబు.

మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

0: ఉదయ తరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక గాత్ర కచేరి వింటారు. ఈ గాత్ర కచేరీలో శ్రీ రఘువర త్యాగరాజస్వామి కీర్తన కాంబోజీ రాగం ఆది తాళంలో వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రోతలు ఇంతవరకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేసిన త్యాగరాజస్వామి కృతి శ్రీ రఘువర విన్నారు. కాంబోజీ రాగం ఆదితాళంలో శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కాస్తోంది. కాసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

తర్వాతి పాట ఉప్పెన. ఈ సినిమా కోసం జావేద్ అలీ పాడిన పాట. పాట స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్, రాసింది శ్రీమణి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తర్వాత మజిలీ సినిమాలో పాట. ఈ పాట రాసింది చైతన్య ప్రసాద్, స్వరపరిచింది గోపి సుందర్, పాడింది చిన్మయి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్యామ్ సింగరాయ్ ఇది సినిమా పేరు. ఈ సినిమా కోసం సీతారామ శాస్త్రి రాసిన పాట, మిక్కీ జే మేర్ స్వరపరిచిన పాట, చైత్ర పాడుతున్న పాట.

0: శ్రోతలు ఆకాశవాణి వరంగల్ కేంద్రం వింటున్నారు 103.5 MHz పై.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి పాత నోట్లు మార్చండి.

0: బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం కాలభైరవ రాహుల్ సిప్లింగన్ పాడిన పాట, పాట రచన చంద్రబోస్, స్వరపరిచింది MM కీరవాణి.

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసేరో ఎకాయకి నాటు నాటు నాటు.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: వర్షం సినిమాల పాట, పాట రచన సీతారాం శాస్త్రి, పాడింది చిత్ర రకీబాలం, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

చేయారా చేరా తీసుకోనా.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ప్రసారం. ఇప్పుడు వినండి ఈడియట్. ఈ సినిమాలో కందికొండ రాసిన పాట, పాట పాడింది శంకర్ మహాదేవన్, స్వరపరిచింది చక్రి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారం. ఇప్పుడు ఆది సినిమాలో పాట విందాం. ఈ పాట రాసింది చంద్రబోస్, పాడింది మల్లికార్జున్, సునీత, స్వరపరిచింది మణిశర్మ.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శ్రోతలు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై వింటున్నారు కార్యక్రమంలో. తర్వాతి పాట హరిచరణ్ పాడిన పాట, సినిమా పేరు మిస్టర్ నూకయ్యా.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: సరిపోదా శనివారం ఈ సినిమా కోసం విశాల్ పాడిన పాట, పాట రాసింది సేనాపతి భరద్వాజ్, స్వరపరిచింది జేక్స్ బిజాయ్.

0: पुराने जमाने में नरकासुर नाम का एक राक्षस रहता था। वो लोगों को बहुत सताता था।
1: శ్రోతలు ఆకాశవాణి వరంగల్ కేంద్రం వింటున్నారు 103.5 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో తరువాతి పాట వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రీమంతుడు సినిమాలో పాట, సాగర్ సుచరిత పాడిన పాట, పాట రాసింది రామజోగేశ్ శాస్త్రి, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

మీరుంటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై కార్యక్రమంలో తర్వాతి పాట అనురాగ్ కులకర్ణి ఎంఎం మానసి పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, స్వరపరిచింది ఎస్ఎస్ తమన్. సినిమా పేరు వారసుడు.

వినరో భాగ్యము విష్ణు కథ, కపిల్ కపిలన్ పాడిన పాట, భాస్కర్ భట్ల గీత రచన, స్వరపొచ్చింది చైతన్ భరద్వాజ్.

వాల్తేరు వీరే సినిమాలో పాట విన్నారు. పాట పాడింది మికా సింగ్, గీతా మాధురి, వేల్ మురుగన్. పాట రాసింది రామ్ జోగేష్ శాస్త్రి, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారం. ఇప్పుడు ఒక పాట, ఈ పాట తాండ్ర పాపారాయుడు. ఈ సినిమా కోసం కేజేఎస్ దాస్, పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, స్వరపరిచింది ఎస్ రాజేశ్వరరావు.

మీరు విన్న పాట గుంటూరు కారం. సినిమా కోసం శ్రీకృష్ణ సాహితీ చాగంటి పాడిన పాట విన్నారు. పాట రాసింది రామ్ జోగేష్ శాస్త్రి, స్వరపరిచింది తమన్. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారం. ఇప్పుడు మరో పాట. ఈ పాట మహంతి సినిమాలో పాట. అనురాగ్ కుల్కర్ణి పాడింది, రామ్ జోగేష్ శాస్త్రి రాసింది, మిక్కీ జేమేర్ స్వరపరిచింది.

మీరు విన్నపాట మహానటి ఈ సినిమా కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. పాట రాసింది రామ్ జోగశాస్త్రి, స్వరపరిచింది మిక్కీ జే మేయర్. ఆకాశవాణి కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడున్నా వినాలనుకుంటే మీ స్మార్ట్ ఫోన్లో వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్నెట్ ఉంటే చాలు, ప్రపంచంలో ఏ మూలున్నా ఎక్కడున్నా ఆకాశవాణి కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. కేవలం వరంగల్ కేంద్రం కార్యక్రమాలు కాదు, దేశంలో అన్ని ప్రాంతీయ భాషల్లో జాతీయ భాషల్లో ప్రసారమయ్యేటటువంటి కార్యక్రమాలను వినవచ్చు. ఇది మీ వాణి, ప్రజల వాణి, భారత ప్రజల ప్రియమైన వాణి ఆకాశవాణి. కార్యక్రమంలో చివరిగా బుద్ధిమంతుడు ఈ సినిమాలో పాట రాసింది ఆరుద్ర,

మధుపాత్ర కదలు ఇంకా ఏమాత్రం చోటు లేదని మధుపాత్ర కదలు ఇంకా

0: నగరుకే పోతాను, అనురాగ నగరుకే పోతాను, పోతాను.
1: మీరు విన్న ఆ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. రేడియో కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడున్నా వినాలి అనుకుంటే వెంటనే మీ స్మార్ట్ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ప్రపంచంలో ఏ మూల

ఉన్నా కూడా ఆకాశవాణి ప్రసారం చేసే అన్ని ఎఫ్ఎం కేంద్రాల కార్యక్రమాలు వినవచ్చు. అన్ని ప్రాంతీయ భాషల కార్యక్రమాలు కూడా వస్తాయి. కాబట్టి దేశంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే మీ మొబైల్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వాణి, మీ వాణి, ప్రజల వాణి, భారత ప్రజల ప్రియాతి ప్రియమైన వాణి ఆకాశవాణి. సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. జూన్2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డిజిటల్ మోసాలు, నకిలీ నోటీసులను అరికట్టేందుకు సిబిఐ అభయ అనే ఏఐ ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థ తెచ్చింది. ప్రజలు తమకు వచ్చిన సిబిఐ నోటీసులను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి అవి నిజమా కాదో చాట్ బోర్డ్ ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధన పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు ఇకపై సోమ శుక్రవారాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుపుతుంది. న్యాయమూర్తులు కార్ పూలింగ్ విధానాన్ని పాటించనుండగా రిజిస్టర్లోని 50% మంది ఉద్యోగులు వారానికి 2 రోజులు ఇంటి నుంచే పనిచేసేలాగా వీక్లీ రోస్టర్ సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. మే 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ కమిటీలో లోక్సభ నుంచి ఎంపీలు టీకే అరుణ, కడియం కావ్య సహా 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. 2026-27 సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు ITR1, ITR4లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఆదాయం పన్ను విభాగం నిన్నటి నుంచి వీలు కల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి కేటగిరీ 1 PhD ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. JRF సాధించిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, జూన్ 18వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని వివరాలకు మే 20వ తేదీ నుంచి వర్సిటీ వెబ్సైట్ చూడవచ్చు. కృత్రిమ మేధాధారిత క్లౌడ్ సేవల సంస్థ భారత్ క్లౌడ్ హైదరాబాద్లోని కంట్రోల్లెస్ డేటా సెంటర్లో తొలి కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయ ఏ రెడీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 5 ఏళ్లలో 950 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని, ప్రభుత్వాలు సంస్థల డిజిటల్ వేదికలకు మద్దతిస్తామని సంస్థ CEO శ్రీధర్ పిన్నపురెడ్డి తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి గతంలో ప్రసారం చేసి నేడు మరల మీ ముందుకు తెస్తున్న కార్యక్రమం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింద మల్లేశం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకు గాను

0: 2017 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: సినిమా ప్రేమికులకు, శ్రామిక రంగాన్ని అభిమానించే వాళ్ళకి ఇటీవల వచ్చిన మల్లేశం అనే సినిమా గుర్తుండే ఉంటుంది.
2: నిజానికి మనం ఎందరో స్ఫూర్తిదాతలు గుర్చిన సినిమాలు, బయోపిక్లుగాను లేదా అటు కొంచెం కల్పిత కథ, కొన్ని వాస్తవాల సమాగమంగా కూడా వస్తుంటాయి. అయితే ఈ మల్లేశం సినిమా దాటు యువకుడు అనుసో రకంగా మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు చలనచిత్ర రంగం ఒక సినిమా తీసుకొచ్చిందంటే మరి ఆయన వెనుక అంత సినిమాకున్నంత కథ ఉంటుంది. ఆ కథానాయకుడే ఇప్పుడు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మల్లేశం గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: మీ పూర్తి పేరు?
3: చింతకింది మల్లేశం.
2: చింతకింది మల్లేశం అంటే మీరు ఈ మల్లేశం అన్న సినిమాకి మీకు ఉన్న బంధం ఏమిటో?
3: యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక యూట్యూబ్లో స్పీచ్ చేయడం జరిగిందనమాట. అదే టెడెక్స్ హైదరాబాద్ అని. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, అది దాంట్లో నాకు అవకాశం దొరికింది. అది దాంట్లో మాట్లాడడం అనేది మొట్టమొదటిసారిగా తెలుగులో నేనే. చాలా అంతకన్నా ఒక సంవత్సరం ముందించారు కూడా దాన్ని తెలుగులో మాట్లాడుతుంటే ఆపారన్నమాట. కానీ నా గురించి మాట్లాడిపించాలని చెప్పేసి ఆ కమిటీ అంతా తీర్మానం చేసి వాళ్ళని కమిటీని ఒప్పించి మాట్లాడిపించారు. మాట్లాడిన తర్వాత అది చాలా వైరల్ అయిపోయింది, వెళ్ళిపోయిందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక మిత్రుడు మన కరీంనగర్, తను ఎన్ఆర్ఐ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడన్నమాట. అయితే ఈ యూట్యూబ్ లింక్ ఆయనకు వాళ్ళ మిత్రుడు పంపాడట. పంపినప్పుడు అన్న ఇది ఒకటి చూడు, ఈ లింక్ చూడు, ఈ అబ్బాయి బాగా ఇన్స్పిరేషన్గా ఉన్నాడు, ఆయన స్టోరీ అంతా అన్న చెప్పాడు అని ఆ లింక్ పంపితే దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఆయనకు. అరే ఒక మనిషి తలుచుకుంటే మామూలు అన్ఎడ్యుకేటెడ్ పర్సను ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఒక యంత్రాన్ని చేయగలిగి వాళ్ళ సమాజాన్ని అందరికీ ఇవ్వగలిగాడు, ఎంత ఓపిక అట్లా ఉన్నది, ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఒకేసారి అంటే యూట్యూబ్లో ఉంటే కొంతమంది చూస్తారు, అదే సినిమా రూపకంగా మలిసి పెడితే ఒకేసారి ఎంతోమంది చూస్తారు, వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు, కానీ ఇలాంటి వారి స్టోరీని వాళ్ళు చూసానన్నా వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారు అని చెప్పి ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఆయన పేరే రాచకొండ రాజు. ఆయన ఒక 15 సంవత్సరాల క్రితము తమిళ్లో వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక సినిమాకు ప్రొడ్యూస్ చేశారట. చేసిన తర్వాత మొత్తం లాస్ అయిపోయాడు. అప్పుడు అనుకున్నట, పైసా కూడబెట్టి ఇంత కష్టపడి చేసేది అందరికి వెళ్ళిపోయింది, అంటే దేనికి పెట్టాలో ఏది పెట్టద్దో మనకు తెలియదు, ఈ సినిమా పరిశ్రమ అనేది మనలాంటి వాళ్లకు కరెక్ట్ కాదు అనుకొని ఆ రంగాన్ని వదిలేసి అప్పుడే కోరుకున్నాడు. నా స్టోరీ ఎప్పుడైతే చూశాడో ఆ చూసిన తర్వాత ఆయనకు అనిపించినట, అరే నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానంగా ఉంటాను, వాళ్ళకంటే బెస్ట్గా ఉన్నాను, ఒకసారి ఫెయిల్ కాగానే ఇక నాకు అది మొత్తం అక్కరాదని చెప్పి నేను ఎట్లా ఊకున్నా, ఆయన అంత కష్టపడి సాధించగలిగాడు, నేనెందుకు దీంట్లో ఆగిపోయాను.
1: నీ విజయ గాథను వెండి తెర వరకు తీసుకెళ్లిన ఆ యంత్రాన్ని ఏమని పిలుస్తారు?
3: అదే లక్ష్మీ ఆసు యంత్రం.
2: ఆసు యంత్రం?
3: ఆసు యంత్రం.
2: ఆసు అంటే?
3: ఆసు అంటే మా చేనేత భాషలో మా పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఒక 4 ఫీట్ల దూరం ఉంటుంది, ముందు సైడ్ కొన్ని పిన్స్ ఉంటాయి, ఆ ప్రేమ పేరే ఆసు అంటాం.
2: అదే పూర్వం నుంచి ఉన్న పేరే ఇది?
3: పూర్వం నుంచి నాకంటే ముందు మా నాన్నని వాళ్ళందరికీ, మా చేనేత భాషలో అందరికీ తెలుసు అది.
2: అప్పటికే ఉన్న ఆసు యంత్రానికి మీరు ప్రవేశపెట్టిన ఆసు యంత్రానికి తేడా ఏమిటి?
3: అప్పుడు ఉన్నది ఆసు ప్రేమ్ ఓన్లీ.
2: ప్రేమ్
3: దాన్ని ఆ ప్రేమకు చేత అందరు చుట్టేవాళ్ళమాట. దారాన్ని ఒక 12 కిలోమీటర్ల పొడవున్న ఒక్క దారాన్ని ఆ 4 ఫీట్ల దూరంగా ఉన్న ఆ ప్రేమ చుట్టూ ఒక్కొక్క పిన్నుకు 4 సార్లు అట్లా డిజైన్ ఆధారంగా చుట్టాలన్నమాట. అంత పొడు దారాన్ని ఈ పిన్నులకు మొత్తం పోల్డ్ చేసేయాలి.
2: ఒక దారం 12 కిలోమీటర్ల పొడవు.
3: అవును.
2: తెగకుండా
3: దాన్ని ఈ ప్రేమకు చుట్టాలన్నమాట. ఆ పద్ధతిని ఆసుకుంటాము. అది అంత పూర్వం అందరు చేత్తో చేసేవాళ్ళు. చేత్తో చేసినప్పుడు ఒక చీరకు అలా చుట్టడు అంత లెంత్ని దీన్ని పోల్డ్ చేయడానికి 9000 సార్లు కావాలన్నమాట.
2: అంటే చెయ్యిని 9000 సార్లు తిప్పాలి,
3: ఇలా మూమెంట్ చేయాలి.
2: తిప్పితే 12 కిలోమీటర్ల దారం దానికి
3: అయిపోతుంది. అది ఒక 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అప్పుడు చేసేవాళ్లకు ఈ చేతి నొప్పి విపరీతంగా వస్తుందన్నమాట.

0: వేలసార్లు రోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క మహిళ
1: 5 గంటలు ఆపకుండా చేయి తిప్పడం అంటే చాలా శ్రమ.
0: ఎలాంటి బ్యాలెన్స్ ఉండదు దీనికి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకు చేసి చేసి బాగా ఆయాసపడుతూ, అందులో మా అమ్మ ఒకరు, ఆమె కష్టపడి ఆ పెయిన్ వచ్చినప్పుడు నాకుతో అన్నదమ్మాట, అరే నువ్వు ఈ నేత పని వదిలేసి వేరే ఏదన్నా పని చేసుకొని బతుకు, నేను చేయడం నా నుంచి కాదు అని.
1: అమ్మ పేరేమిటో?
0: లక్ష్మి. అందుకే లక్ష్మి ఆసు యంత్రం అని పెట్టినాం.
1: అమ్మ అమ్మకు కొడుకిచ్చిన కానుక.
0: మా కమ్యూనిటీలో ఉన్న తల్లులందరికీ, చెల్లెలకు, అక్కలకు అందరికీ,
1: అంటే ఈ చేనేత రంగంలో ఉన్న తల్లులందరికి.
2: అమ్మ కష్టాన్ని చూసిన కొడుకుగా ఆలోచన వచ్చింది, సరే మరి ఈ సాంకేతిక ప్రజ్ఞ ఎలా సాధ్యమైంది?
0: నేను 6వ తరగతి వరకు చదువుకొని అక్కడ మానిపించి నేను కూడా ముగ్గని వేయడం నేర్పించారు. నేను కూడా ముగ్గని వేస్తుండేవాడిని.
1: మీ వయసు ఎంతండి?
0: ఇప్పుడు 52.
1: అంటే నిజానికి మీరు చదువుకోవాలనుకుంటే అవకాశాలు ఉండే?
0: అంటే కుటుంబ పరిస్థితులు బాగలేకనే నన్ను ఆపేశారన్నమాట.
1: 6వ తరగతిలో చదువు ఆపేసి వృత్తిలో వచ్చేసారు?
0: ఏమండి, వచ్చిన తర్వాత ఇంకా దాంతోనే ఎక్కడితో నేను చదువు మీద నాకు ఆశ లేదు అయిపోయింది. ఇంకా ఈ ఆశ యంత్రం చేయాలనేది ఎప్పుడైతే నాకు ఆలోచన కలిగిందో అప్పుడు నేను ఏం చేశానంటే ఆ చేసే పనిని నేను చేయడం నేర్చుకున్నాను. మా అమ్మ ఎట్లా చేస్తుందో ఆ పని నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఒక 5 భాగాలుగా కనెక్ట్ చేస్తే ఒక యంత్రం తయారవుతుంది అనిపించింది. అప్పుడు ఇంకా మెల్లగా ప్రయత్నం మొదలుపెట్టాను. ఫస్ట్ భాగాన్ని తీసుకొని నా చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించిన యంత్రాలు ఉంటాయో వాటిని అన్నిటినీ పరిశీలించి బాగా చూసేవాడిని అక్కడే కూర్చొని. ఇది తిరుగుతుంది, ఈ తిరిగేది నాకు కావాల్సిన విధంగా ఏమైనా ఉపయోగపడుతుందా, ఇట్లా అన్ని మనసులో కంపేర్ చేసుకొని పోల్చుకొని దాన్ని ఇది పనిచేస్తుందని అనిపిస్తే దానిలాగా ఒకటి చేయించడం, దానికి పెట్టడం. అది అంటే ఆలోచన వేరు, ప్రాక్టికల్గా వేరు. అది ఆలోచించినప్పుడు బాగానే అనిపిస్తుంది, ఇది దీనికి పెడితే పని చేస్తుంది, కానీ అక్కడ పోయినాక పని చేయదు. ఇట్లా కొన్ని చాలాసార్లు తీవడం అవన్నీ
1: ప్రయత్నం చేయటం ఫెయిల్ అవ్వడం, ప్రయత్నం చేయటం అలా జరిగింది.
0: అది ఫెయిల్ అయినా కొద్దిగా మనకు దాంట్లోకెళ్ళి ఒక్కొక్క అనుభవాలు ఓ ఇక్కడ దాకా వచ్చిన దారి బాగానే ఉంది, ఇప్పుడు మనం చేసింది బాగాలేదు, ఇంకా కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అని అక్కడ ఎక్కడైతే మనం కింద పడతామో అక్కడి నుంచే ఒక శక్తి ఏర్పడుతుంది, ఒక మలుపు ఏర్పడుతుంటుంది అన్నమాట. అట్లా
1: ప్రతి వైఫల్యం ఒక విజయం,
0: అంతే, అదొక మెట్టు, ఒక మనం పైకి పోవడానికి ఒక మెట్టు లాంటిది.
1: చాలా మంచి చెప్పారు.
0: అదే అట్లా కొన్ని 100 సార్లు చేయడము, వెళ్ళవడము. ఇంకా అప్పుడుకున్న పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి మన కరెక్ట్ లేకనే మనం ముగ్గని చెప్పేస్తున్నారు. నేను ఈ పరికరాలు తేవడము, కొనుకరావడము, అవి వెల్డింగ్ షాపులో, కార్పెంటర్ షాపులో చేపించడం, దీంతో నా పని అంతా చెడిపోవడము, పైసలు నష్టపోవడం, దాంతో కొంచెం వద్దని చెప్పేసి
1: మా పేరెంట్స్ నిరాశ కూడా కలిగింది.
0: మా పేరెంట్స్ అనేదన్నమాట, ఎందుకురా మనకెందుకు ఈ మిషన్ చేయడం, ఎందుకు ఈ పని చేసుకో బతకడం, ఎందుకు నువ్వు ఒక్కని పోతే అయిపోతాయి కదా, ఈ సమస్య లేదుగా మన కుటుంబానికి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ నాకు ఎక్కడో గట్టి పట్టుదల, అంటే అవుతుంది అని విశ్వాసం.
1: ఎన్నాళ్ళ క్రితం అండి జరిగింది
0: ఇది? నేను 92లో స్టార్ట్ చేశాను, 99లో పూర్తయింది.
1: 1992లో ప్రారంభించి 7 ఏళ్ళు కృషి చేస్తే 99లో మీరు ఫలితం
0: సాధించాను. నాకు అంటే మధ్యన పెళ్ళయింది, ఇక ఆశ యంత్రం చేసే మధ్యలో పెళ్ళి అయిపోయింది. అంటే అది కూడా ఎక్కడ సందర్భం అంటే నన్ను ఈ ఆశ యంత్రం చేయడం మానేయమని చెప్పి వాళ్ళు, మా పేరు తల్లిదండ్రులు, వద్దు చేస్తాను నేను, అరే వద్దురా మన పరిస్థితి బాగాలేదంటే వాళ్ళు, ఇంక ఇట్లా కాదని మా నాయన ఏం చేశాడంటే వీడు నేను చెప్తే ఇంటలేడు అని చెప్పి వేరే మా పెద్ద మనుషులను తీసుకొచ్చి నన్ను కూసబెట్టి, వీడు ఈ మిషన్ చేస్తాను తిరుగుతున్నాయా, వీడికి చదువు లేదు సందే లేదు, మిషన్ చేస్తాను చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు, పైసలు ఖరాబ్ చేస్తున్నాడు, వీని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మీరన్నా చెప్పునని చెప్పి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు అప్పుడు ఆలోచించి లక్ష్మణ, మా నాయన పేరు లక్ష్మణారాయణ, లక్ష్మణారాయణ ఇక ఇప్పుడు సమస్యల్లో ఆశ వేయడం కదా, ఆశ వేయడం లక్ష్మికి ఇబ్బంది అవుతుంది కదా, ఇదంతా ఎందుకు, వాడిని పెళ్ళి చేస్తే కోడలు అమ్మాయి వస్తుంది, ఆమె పోస్తుంది కదా, ఇదంతా ఎందుకు తీసుకొని వాళ్ళకు సలహా ఇస్తే మా నాన్న అదే గట్టిగా పట్టుకొని అప్పుడు నన్ను పెళ్లి చేశారనమాట మా బంధువుల అమ్మాయిని మాట్లాడి.
1: బహుశా ఇంకో ఉపాయం కూడా ఉందేమో, అమ్మ నాన్న చెప్పిన దానికంటే కొత్తగా వచ్చిన కోడలు అంటే మీ ఆవిడే చెప్తే వింటారు అనే ఆశ కూడా కొంచెం కావచ్చు.
0: కావచ్చు రెండు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఈమె చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమె చేస్తుందనే ఆశతోటి. నా లక్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈ నేత పని లేదు, మేము బట్టలు తయారు చేసేటం, వాళ్ళు బట్టలు అమ్ముతారు,

0: వాళ్ళ ఇంట్లో ఈ నేత పని అనేది లేదు. అయితే ఈ ఆసు పని చేయమంటే మరి ఆమె చేయనంటది.
1: వారి పేరు ఏమిటో?
0: సువర్ణ.
1: సువర్ణ గారు.
0: అయితే ఆమె అంటది, ఇప్పుడు మీ అమ్మ చేసే చేయంతో పట్టుకుంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకొని నేను కూడా చేయబట్టుకొని బాధపడాలా, నేను నేను వద్దు మానేసేయ అన్నట్టుగా మాట్లాడింది అన్నమాట. అంటే కాదు, ఇంకా మనకు ఇంతకన్నా లేదు, ఇంకా బయటికి వెళ్ళి బతకలేము, ఉన్న పనులు చేసుకొని బతకాలి కాబట్టి చేద్దాం ప్రయత్నం చేస్తా అంటే చేసుకోవాలని వదిలేసింది. కానీ అక్కడ ఒక సమస్య ఏర్పడిందంటే, ఇంకా నేను 5 భాగాలు విభజించుకున్న దాన్ని 3 భాగాలు పూర్తి చేశాను, 3 భాగాలలో 2 భాగాలైనాయి, ఇంకో భాగానికి డబ్బులు తక్కువ పడితే ఆమె పెళ్ళైన తర్వాత ఈమె పని చేయమంటే చేయనన్నది, చేయకపోతే పర్వాలేదు నీ దగ్గర కొద్ది డబ్బు అది నాకు ఇవ్వు, ఇస్తే నేను మిషన్ తయారు చేసి నీకు కూడా చేయకుండా చేస్తా చెప్తే ఆమె ఈ చేసే కష్టం కంటే ఈ డబ్బులు ఇస్తే ఆ మిషన్ అయితే నాకు మేలు అనుకుని ఆమె నన్ను నమ్మి ఇచ్చింది. ఇచ్చినందుకు 1 భాగం పూర్తయింది, పైసలు అయిపోయినాయి, ఇంకా అక్కడ మిషన్ కాలేదు, అక్కడ ఆమె దగ్గర డబ్బులు అయిపోయినాయి. నాకు దిక్కుదొచ్చిన పరిస్థితిలో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్కు వెళ్ళిరావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే అక్కడ ఉంటే ఎట్లుంటే తోటి సమాజం ఎట్లుంటారు, మంచి జరిగితే అందరు బిడ్డ బిడ్డ అంటారు, లేదంటే 4 రాళ్ళేస్తారన్నమాట. ఎప్పుడు అటు పోయినా ఇటు పోయినా వీడు ఇటువంటి
1: సొంత ఊరు ఎవరు చెప్పలేదు.
0: నా సొంత ఊరు పూర్వం నల్లగొండ జిల్లా ఆలేరు మండలం షారాజీపేట.
1: ఇప్పుడు అక్కడే ఉంటారా మీరు?
0: నేను ఉండేది ఇప్పుడు ఆలేరులో ఉంటున్నాను. నాకు ఆలేరుకు దానికి 5 కిలోమీటర్లు పక్కనే.
1: అయితే ఆలేరు నుంచి హైదరాబాద్ వచ్చేసారు.
0: అంటే అక్కడ ఉన్న పరిస్థితులను భరించలేక.
2: మరి పల్లె నుంచి పట్టణం రావడానికి మీ ఆవిడ సువర్ణ గారు పర్మిషన్ ఇచ్చారా?
0: ఫస్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కాకపోయేసరికి ఆమె కూడా నిరాశ అయ్యింది కదా, అయ్యో ఇంతకన్నా ఇస్తే నేను నువ్వు అది కాకుండా అయిపోయింది, నీ మాటలు నమ్ముకొని చెప్తాని. అందుకే అటు తల్లిదండ్రులతోటి పెళ్ళైన తర్వాత ఇంకా అత్తగారితో ఏది విమర్శలు అన్నమాట. ఇంకా నువ్వు పని చేయవు, నువ్వు చేత కాదు, తప్పించుకొని తిరగడానికి ప్రయత్నిస్తావు అని. ఇక వీళ్ళని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత హేళన చేయడం బాగుంటాయి. ఇక అవన్నీ ఎక్కువైపోయినాయి అవన్నీ. ఇంకా ఇక్కడ ఉంటే మనల్ని ఏం చేయనియరు అని చెప్పి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆ మిత్రుని దగ్గరకు వచ్చి అతనికి అడిగాను, అరే ఏదైనా పని చేసేసి నన్ను ఇక్కడే ఉంటానని చెప్పి. ఇంకా ఇంటికాడ తల్లిదండ్రులు సంతోషపడ్డారు, అదే వీడు పోయేదేదో ఇంకొక కొంచెం ముందు పోయినా అయిపోవు, ఇవన్నీ నష్టం కాకపోయింది, ఇప్పటికైనా మంచి పని చేసినని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. ఇక్కడికి వచ్చినాక నేను 1-3 నెలలు అట్లా పని చేసుకుంటూ వెళ్ళాను, ఏ సంబంధం లేకుండా. 3 నెలల తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇంకా అందరూ సంతోషపడ్డారు, మంచి పని చేసినవారు ఇప్పటికైనా పోయినావు అని చెప్పేసి. ఆ సందర్భంగా ఇంకా నేను మళ్ళీ హైదరాబాద్కు రిటర్న్ వచ్చేటప్పటికి నేను ఎక్కడి వరకైతే పూర్తి చేశాను మిషన్ని, ఆ మిషన్ అంతా ఇప్పేసుకొని అంతా ప్యాక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి. అది మా నాన్న గమనించాడు, ఇది ఎక్కడ తీసుకుపోతున్నావు అన్నాడు. హైదరాబాద్ తీసుకుపోతున్నాను. ఎందుకు అన్నాను అంటే అక్కడ నాకు టైం దొరికినప్పుడు చేసుకున్నా అంటే, వద్దు ఇక్కడ మేము ఇంత ఉంటేనే నువ్వు పని మానేసి మొత్తం మిషన్ చేసుకునేయ్యారు, నువ్వు అక్కడ నువ్వు ఒక్కనే ఉన్నావు, ఎవడేమనుకుంటులే, మొత్తం దీని మీద ఉంటావు, నువ్వు పని చేయవేం చేయవు, నువ్వు ఆ మిషన్ వద్దు, దాంతో పనే లేదు, మనకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయినావు అయిపోయింది అని చెప్పి అంటే, లేదు ఇంత పూర్తి చేస్తా అంటే ఒప్పుకోలేదు. ఒప్పుకో, కొన్ని భాగాలని విరగొట్టినమాట అక్కడే, వీడు ఇట్నే ఉంటే తీసుకుపోతాడని విరగొట్టారు. అయినా సరే అని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఉంటున్నావు రూమ్ పైన ఖాళీగా ఉండే దాన్ని పైన ఇది తెచ్చిందంతా బిగించుకొని రోజు సాయంత్రం ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేదన్నమాట. ఇక్కడికి వచ్చి సాయంత్రం రాగానే ఆ రోజంతా బాగా ఆలోచించుకునేవాడిని, ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళి ముందుకు ఎట్లా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అదృష్టంగా చాలా ఇండస్ట్రీస్ చూసే అవకాశం కలిగింది, చాలా మెకానికల్ మూమెంట్స్ చూడడం అవన్నీ చూసి నేను పని చేసుకుంటూనే అంటే గమనించుకుంటూ ఏ పార్ట్ ఎట్లా ఉంటుంది ఎట్లా చేయాలని చెప్పేసి అన్నీ గమనించుకుంటూ ఇక్కడ 1 సంవత్సరం తర్వాత 4వ భాగం పూర్తి చేసుకున్నాను. ఇంకా మంచి విశ్వాసం కలిగింది, సరే ఇంకొక భాగం ఉంది, ఇది ఒకటి అయితే అయిపోతున్నా మిషన్ అయిపోతుంది, దాన్ని కూడా చేస్తూ ఉన్నాను. చేస్తుంటే ఒకసారి బాలనగర్కి వెళ్ళాను, అక్కడ ఒక ఇండస్ట్రీలో నన్ను వైరింగ్ కోసం పంపారు. ఆ వైరింగ్ చేసేటప్పుడు అక్కడ మీ సప్లై ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న మిషన్ వాళ్ళు రన్ చేశారు అనమాట. చేసినప్పుడు అక్కడ చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ ఆ మిషన్ కనబడుతున్నాయి. అప్పుడు నాకు బాగా ఆశ కలిగింది, అరే ఇన్ని రకాలు ఉన్నాయి, దీంట్లో ఏదో ఒకటి నాకు తగులపోతుందా అనుకుని అట్నే ఒక్కొక్కటి అట్లా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అయింది ఇట్లా చూసుకుంటూ గమనించంగా లాస్ట్కు నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందరూ కనబడ్డది. దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని వెంటనే మా సార్ చెప్పిన, సార్ నేను ఇంకా వెళ్ళిపోతాను ఇంటికి, ఈరోజు నాకు జీతం ఏమవుద్దని చెప్పేసి. ఎందుకు ఎంత సడన్గా వెళ్తున్నావు అని అన్నాను. లేదు సార్ నాకు అంటే ఎందులో మిషన్ కాడ ఏమన్నా అప్పచ్చి అక్కడే ఉన్నావు ఏమన్నా దొంగిలించావా అన్నట్టుగా మాట్లాడానమాట. లేదు సార్ అదేం లేదు, నాకు వద్దు నేను ఈరోజు పైసలు ఏమవుతుంది వెళ్ళిపోతాను. వచ్చి ఒక వర్క్షాప్కి వచ్చి ఆ విధంగా చేపించి నేను ఆ మిషన్ బిగించి పెట్టాను.

0: సక్సెస్ నా 7 సంవత్సరాల ప్రయత్నం.
1: ఆ క్షణంలో మీ ఫీలింగ్ ఏమిటి?
0: ఓ మామూలు కాదు. అంటే ఆ దారాన్ని మా అమ్మ చుట్టినట్టు ఇట్లా చుడుతూ ఉంటే నా 7 సంవత్సరాలు పడ్డ శ్రమ, అవమానాలు, ఆ తిట్లు అన్నీ ఒక్కసారి ఎగిరిపోయింది అనిపించింది. చాలా ఇప్పుడు దీన్ని తీసుకుపోవాలి, మా ఇంటికి తీసుకుపోయి మా వాళ్ళందరూ చూపించాలి ఇదే అని చెప్పి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తీసుకుపోయి చూపించాలి, ఎప్పుడు చూసినా టైం చూస్తే అక్కడే ఉంటుంది. అంటే నా మనసు వేగం టైం కాలం కంటే వేగంగా ఉంది. ఇక చివరికి తెల్లారినాక ఓ ఆటో తీసుకొని ఇంటికి తీసుకుపోయి మా నాన్న చెప్పాను, అమ్మ మిషన్ అయిపోయింది మనకి ఇంకా బాధ లేదంటే మా నాయన అంటాడు, నీ మిషన్ వద్దు ఏదొద్దు, మిషన్ బయట పడేసినాక నువ్వు ఇంటికి రా, అప్పటిదాకా రాకంటాడు. లేదు నాన్న, అయిపోయింది, కంప్లీట్ అయిపోయినా కూడా నమ్మలే, ఎందుకంటే ఇప్పటిదాకా మనం అన్నీ చెడగొట్టి ఇట్లా చెప్పి చెడగొట్టున్నాం కాబట్టి వాళ్ళకు విశ్వాసం పోయింది. ఇక సరే అని మా పక్కన మిత్రుని దగ్గర దారం తీసుకొని దానికి ఆసు పోసి రంగులేసి ముగ్గురు వేసినాక అప్పుడు నమ్మారు, శబ్బాసరావు మొత్తానికి సాధించడం ఇన్ని రోజులు కష్టపడి అని చెప్పేసి అప్పుడు సంతోషపడ్డారు అందరూ.
2: అయితే ఈ విజయోత్సవంలో మీ వాళ్ళు అందరూ పాల్గొన్నారా?
0: కొంచెం మా నాన్న రాలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు దానికి అంతగా ఎంకరేజ్ ఇవ్వలేదు కాబట్టి, ఎప్పుడు వద్దు వద్దు అన్న కదా, ఇప్పుడు ఏమంటా అంటే వాడిని నేను సంబోధించాలని కొంచెం అనిపించినట్టుంది. ఇక మా అమ్మ కానీ మా వారే కానీ ఇంకా చుట్టుపక్కల కమిటీ వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి చూసి
1: డెమోన్స్ట్రేషన్
0: బయటపెట్టి చూపిస్తేనే అందరూ మా కాలనీవాసులు అందరూ మా నేత కమిటీ వాళ్ళు అందరూ వచ్చి అరే ఒక యంత్రం వచ్చింది, ఇన్నేళ్ళ సంది మనము అంటే తరాలు గడిచిపోయినా దీనికి చేత్తో వేసుకునే వాళ్ళము, అలాంటి ఒక ఆసు యంత్రానికి మిషన్ వచ్చింది, ఆ ఆనందం మామూలుగా లేదు. అది
1: బాగుందండి. అయితే మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?
0: సార్ యాక్చువల్గా పద్మశ్రీ నేను వస్తుందని నేను ఆశించలేదు, కోరిక కూడా కోరలేదు. నేను
1: ఉంటుంది అని మీకు తెలుసా?
0: తెలుసు, వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు గజమంజయ్య గారు, గజంగోర్ధన్ వీళ్ళ పద్మశ్రీ వచ్చింది అని తెలుసు, మా కమిటీ వాళ్ళకి వచ్చిందని. అంటే ఒకసారి ప్రయత్నం చేస్తే అది మనకు సాధ్యం కాదు, ఒక 3 MPs 3 MLAs వీళ్ళు రికమెండ్ చేసి స్టేట్ గవర్నమెంటు ఢిల్లీకి పంపితే అక్కడ దాన్ని పరిశీలించి ఇస్తారే అన్నారు. ఇక ఇదంతా మనకు కాదు అనుకుని దాని మీద ఆశ లేకుంటే పోయింది. నాకు 2016 అమేజింగ్ ఇండియన్ అనే అవార్డుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అక్కడ ఈ ఆసు మిషన్ గురించి తన తల్లి కోసం వాళ్ళ కమిటీ కోసం ఇలాంటి యంత్రం చేసి ఎంతోమంది మహిళల శ్రమ తప్పించినందుకు ఈయనకు ఒక అవార్డు ఇస్తున్నామని చెప్పి ప్రకటించినందుకు దాని మీద మోడీ గారికి దృష్టిలో పడి 2017 డైరెక్ట్గా నామినేట్ చేశాడు పద్మశ్రీకి.
1: సాక్షాత్తు ప్రధానమంత్రి, బహుశా చరిత్రలో చాలా గొప్ప అంశం ఇది,
0: చాలా రేర్, ఎవరికి జరగదు అది. నాకు తెలియదు, నా మిత్రులు నేత సోదరులు మిషన్ వాడుకున్న వాళ్ళు అన్న నీది స్కోలింగ్ వస్తుంది, నీకు పద్మశ్రీ వచ్చిందా అని వాళ్ళు అడిగేదాకా నాకు తెలియదు.
2: అయితే మీకు పద్మశ్రీ అనే శుభవార్త మీకన్నా ముందు మీ ఆత్మీయులకు చేరింది?
0: అంటే 25 జనవరి రోజు అనౌన్స్ చేస్తారు మధ్యాహ్నం, అప్పుడు టైటిల్ వస్తుంది కింద. నేను అప్పటికి నేను టీవీ చూస్తలే, నాకేం తెలియదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి అలా నీకు పద్మశ్రీ వచ్చింది కంగ్రాస్ అని అంటున్నారన్నమాట. నాకు ఏం తోలేదు, ఒక నిమిషం టీవీలో వస్తుంది కదా అన్న అంటే నేను చూస్తే ప్రకటించు, ఇంకా అసలు ఆ ఆనందం మామూలుగా లేదు. అది నేను ఊహించింది, అది అంత పెద్ద గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు పాత ప్రభుత్వం నాకు ఇచ్చినందుకు నిజంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: ఈ అవార్డు ఎవరికి అంకితం చేశారు మీరు?
0: మా తల్లికి, మా కమిటీ వాళ్ళకి.
1: బాగుంది, అమ్మకి, ఈ రంగంలో ఉన్న శ్రామికులందరికీ.
0: వాళ్ళందరూ వాడుకొని వాళ్ళు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే ఆ గౌరవం నాకు దక్కింది.
1: మొత్తం ఇది ఎన్ని ఆసు యంత్రాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి?
0: ఇప్పటివరకు 2300 ఆసు మిషన్లు.
1: 2300 ఆసు మిషన్లు ఉన్నాయి
0: టోటల్.
1: ఒక్కో దాని ఖరీదు ఎంత
0: అంటే? అది అంచెలంచెలుగా నేను మొట్టమొదటి 2000 సంవత్సరంలో చేసినప్పుడు 12,500 రూపాయలు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అంచెలంచెలుగా మార్కెట్ రేట్ పెరుగుతూ ఉంటే ఈ రోజుకు 37,500.
1: నిజానికి వాళ్ళకి చేనేత వృత్తిపరంగా ఈ దారం చుట్టేందుకు అయ్యే శ్రమతో పోలిస్తే ఈ ధర తక్కువే కదా?
0: చాలా తక్కువ. వాళ్ళు ఇప్పుడు ఒక చీరకు దారం చుట్టడానికి కేవలం 2 రూపాయల కరెంటు మాత్రమే వినియోగం అవుతుంది, 2 రూపీస్ ఓన్లీ. అదే చేత్తో చేస్తే ఒక్క చీరకు ఆసు పోస్తే 100 రూపాయలు ఈరోజు.
1: అంటే ఆర్థికంగా కూడా చాలా లాభదాయకం ఇది, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలం వస్తుంది.
0: అంటే ఇప్పుడు నిజంగా నాకు చాలామంది నా చేనేత సోదరులు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ ఆసు యంత్రం లేకపోతే నేను ఈరోజు ఇన్ని మొగ్గాలు నడిపించేవాడిని కాదు. నేను ఈరోజు అంతకుముందు చేత్తో చేసుకున్నప్పుడు ఒక 3 ఇంచులు 5 మొగ్గలు

0: ముగ్గలవరకే నా కెపాసిటీ. ఈరోజు 50 నుంచి 100 ముగ్గలు నడిపేయగలుగుతున్నానంటే అది నీ ఆశయంత్రం ఉండడం వల్లనే నేను నడిపేయగలుగుతున్నాను. అంతవరకు నేను పరిగలిగిస్తున్నాను, నేను అభివృద్ధి అవుతాను, ఇది నీ ఆశయంత్రం అని చెప్పి చాలామంది మిత్రులు అన్నప్పుడు నిజంగా నాకు ఒక పెద్ద గౌరవం పొందినంత సంతోషం అనిపించింది.
1: మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత ఆనందాన్ని సొంతం చేసుకునే విజయం మీకు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఏమైనా చేయాలని ఉందా?
0: అంటే ఇంకా 2017 పద్మశ్రీ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు పిలిచి నాకు సన్మానం చేసి, నీవు చేనేత కోసం చేసిన ఆశయంత్రం వల్ల నీకు గుర్తింపు లభించింది, సంతోషం, మేము మా స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మా సహకారంగా 1 కోటి రూపాయల గ్రాంట్ నీకు ఇస్తున్నాము, ఇది ఇంకా నీ చేనేత కమిటీ కోసం ఏదైనా ప్రయత్నం చేసి వాళ్లకు వాళ్ళ కష్టాన్ని తప్పించడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ సహకారం అందిస్తున్నామని చెప్పి అన్నాను. అన్నప్పుడు నేను చెప్పాను, ఏం కావాలంటే నాకు ఒకటి పెద్ద వర్క్షెడ్ కావాలి, ఒక 2-3 మిషన్లు కావాలి, అవి అయితే నేను ఇంకా ముందుకు చేయగలను, ప్రయత్నం చేస్తానని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆ సహకారంతో ఇంకొక ఇన్నోవేషన్ కూడా రాబోతుంది, అది వస్తే మీ అందరికీ శుభవార్త చెప్తాను.
1: బాగుందండి. తర్వాత మీరు చదువుకోలేదు కదా, పిల్లల్ని చదివిస్తున్నారా?
0: 2 అమ్మాయిలు నాకు, పెద్ద అమ్మాయి టెక్స్టైల్ ఇంజనీరింగ్, చిన్న అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్.
1: రెండు దాదాపు మీ అభిరుచికి తగిన కోర్సులే.
0: అవునండి, మా రిలేటివ్ ఉంటాయి అవన్నీ.
1: బాగుంది. మీరు భవిష్యత్తులో చేయబోయే ఇన్నోవేషన్స్లో కూడా పాల్పంచుకునే ఆసక్తి ఉందా వాళ్ళకి?
0: ఉండి అంటే వాళ్ళ కోసంగా దీని మీద చదువుకోవాలని ఉందా లేదా కానీ నేను చెప్పానమాట, మీరు చదువుకుంటే అంటే నేను చదువు లేకపోవడం వల్ల ఎక్కువ శ్రమపడ్డా, కొంచెం మీరు ఈ రంగంలో ఏమన్నా తెలుసుకోగలిగి ఏమైనా మార్పు వేయగలిగితే సంతోషంగా ఉంటుంది, అందుకే మీరు ఈ కోర్సు చేయండి అని చెప్పి వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళు అంగీకరించారన్నమాట.
1: విదేశాలకు వెళ్ళారు మీరు ఏమన్నా?
0: వెళ్ళానండి.
1: ఏ దేశాలకు వెళ్ళారు?
0: చైనా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను.
1: మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఏదో ఆలయ దగ్గర చిన్న పల్లెలో ఉండే చిన్న మలేషియం ప్రపంచ దేశాలు తిరుగుతాడు అని?
0: లేదండి, అలాంటి నాకు ఎప్పుడు, అసలు నేను ముగ్గ నేసుకుంటేనే బతికేంత పరిస్థితి నాది.
1: చింతకింది మల్లేశం గారిని ఎంతో ఎత్తుకు ఎదిగించిన అవార్డుల వివరాలు చెప్తారా?
0: 2012 నాబార్డ్ అవార్డు ఇచ్చారు.
1: అంటే పద్మశ్రీ కంటే ముందే చాలా అవార్డులు
0: చాలా వచ్చాయి. నేషనల్ ఫస్ట్ అవార్డు అప్పుడు రాష్ట్రపతి గారు ప్రతిభా పాటి గారి చేతుల మీదుగా ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొందడం జరిగింది. 2011 ఒక గొప్ప అవకాశం అది, నాకు దాని గురించి కూడా తెలియదు ఇప్పటికీ, అంటే చాలామంది తెలుసు తెలియదు. ఫోర్బ్స్ లిస్టులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్గా నా పేరు నమోదు కాబట్టేది.
1: ఫోర్బ్స్ అనేది అంతర్జాతీయ పత్రిక, అందులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్
0: అది నాకు ఒక అర్ధరాత్రి పేపర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, బాబు మల్లేశ్ అంటే నువ్వేనా అన్నాను. నేనే సార్ అన్నాను. ఏం చేస్తావు అన్నాను. ఏమి సార్ ఇట్లా మిషన్లు చేస్తాను, ఆశ మిషన్లు చేసుకుంటానంటే, ఇదేంది నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఏం చదువుకోలేదు సార్ అని. మరి నీ పేరు ఏందే ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్నది అని. నువ్వేనా కాదా అంటాను. ఫోర్బ్స్ లిస్ట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్. అప్పుడు నేను పక్క పెట్టేసి మా నా గురుగారు బ్రిగేడియర్ గణేశం గారని పల్లె సృజన ఆర్గనైజేషన్ నాకు ఇంత ఈ స్థాయి గుర్తింపు రావడానికి వాళ్ళ పూర్తి సహకారం ఉంటారు. వారు నాలాంటి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు అందరినీ ఒక దగ్గర జమ చేసి వెతికి పట్టుకొచ్చి వాళ్లకు పేటెంట్ రైట్స్, మార్కెట్ సౌకర్యము, కావాల్సిన సహకారాన్ని అందిస్తూ గుర్తింపు లభించడానికి, అవార్డ్స్ తీసుకురావడానికి చేస్తుంటారు. నాలాగా ముగ్గురికి అవార్డ్స్ కూడా ఇప్పేయడం జరిగింది.
1: ఈ రంగంలో శిష్యుల్ని కూడా తయారు చేస్తున్నారా? అంటే ఈ కళను లేదా ఈ టెక్నాలజీని భవిష్యత్ తరాలకు అందించాలి కదా.
0: అయితే నా దగ్గర ప్రత్యక్షంగా లేరు కానీ నన్ను ఇన్స్పైర్ చేసుకొని ఒక 3 మాత్రం తయారయ్యారు. ఒకరు సినిమా చూసి, ఒకరు టెడెక్స్ చూసి, ఒకరు అంతకుముందు పల్లె సృజన వచ్చిన ఒక ఆర్టికల్ చూసి, ఈ 3 వాళ్ళు అంటే నేను కూడా ఏదో సాధించాలి అని చెప్పి ఆ తపన పడి వాళ్ళు ఒక 3 ఇన్నోవేషన్ చేశారు.
1: సినిమాలో సినిమా తెర మీద ఉండే నటించే కథానాయకుడు ఉంటాడు, మీరేమో నిజ జీవితంలో కథానాయకుడు. ఆ సినిమా తర్వాత మీకు అంటే ఇంకా ప్రజాదరణ పొందడానికి కారణమైందా?
0: బాగా అయిందండి. అంటే అంతకుముందు పద్మశ్రీ మల్లేశంగా కొంతవరకు తెలుసు, అంటే ఎవరైతే పేపర్ మీడియా చూసే వాళ్ళకి తెలుసు. సినిమా వచ్చిన తర్వాత చాలామందికి,
1: సామాన్యులకు
0: తర్వాత ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కు బాగా పరిచయమైన
1: సినిమా. మీరు కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసారా?
0: చూసాము, అందరం ఏడిచాము. 25 ఏళ్ల కింద జరిగిన సంఘటనలు అన్నీ కన్నగట్టినట్టు కనబడ్డది కాబట్టి.
1: అంటే సినిమా నడుస్తున్నంతసేపు
0: అందరు మా పిల్లలు కూడా ఏడిచారు.
1: అంటే ఒక రకమైన భావోద్వేగానికి

0: తొనయ్యారు.
1: ఆ కష్టాన్ని నీపు కన్నమూడ కట్టినట్టు కనబడుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన మనం అన్నంతగా బాధ అనిపించింది.
0: అయితే ఆ దర్శకుడు మీ హృదయాన్ని బాగా ఆవిష్కరించాడు సినిమాలో.
1: బాగా చేశారు సార్, అందరూ బాగా చేశారు.
0: దర్శకుడు నిర్మాత వివరాలు చెప్పండి.
1: ఆ దర్శకుడు ఆయనే రాజకొండ రాజు, నిర్మాత ఆయనే. ఆయన నిజంగా ఎంత ఆ భగవంతుడు పంపించిన వ్యక్తి అనుకుంటా నేనైతే. నా స్టోరీ రాయడానికి ఒక సంవత్సరము ఒక ముగ్గురు రైటర్లు పెట్టి రాపించాడు, కానీ ఆయనకు తృప్తి అనిపించలేదు, మళ్ళీ ఇంకో మార్చాడు, రాలేదు.
0: ఈ రాజకొండ రాజు ఒకప్పుడు సినిమాలో నష్టపోయాడు కదా, మరి ఇక్కడ లాభం పొందాడా?
1: లాభం పొందలేదు, కానీ సక్సెస్ అయ్యాడు,
0: విజయవంతం. ఆర్థికంగా నష్టం కాలేదు.
1: ఆడికాడికి వచ్చింది. మేము ఫస్ట్ ఆయన సినిమా తీస్తానప్పుడే అన్నాం మా బ్రిగేడ్ గారు, మేము మేమైతే పెద్ద పరిచయం ఉన్న వ్యక్తులం కాము, మా సినిమా ఆడుతుందో ఆడదో తెలియదు, ఇలాంటి బయోపిక్లు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు, కానీ నువ్వు సాహసం చేస్తున్నావు అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, సార్ నేను నీ స్టోరీని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను, నా డబ్బులు వస్తాయా రావా నాకు అవసరం లేదు, అది కావాలి నాకు అన్నాడు. సార్ అంత కమిట్మెంట్గా చెప్పాడు కాబట్టి ఓకే సార్ అని చెప్పాము.
0: బాగుంది సార్. ఇంకా మీరేమైనా చెప్పదలుచుకున్నారా ముఖ్యమైన అంశాలు?
1: సార్ నిజంగా అంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎక్కడ ఉన్న వ్యక్తుల గురించి మనం చదువుకొని ఇన్స్పైర్ అవ్వడం ఎందుకు, మన తెలంగాణలోనే ఉన్న వారిని ఆదర్శవంతులుగా తీసుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక లవ్గున్న వ్యక్తులని అందరిని కొందరిని ఒక 6 మంది 7 మంది తీసుకొని ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక పాఠంగా చేశారండి. ఇది నిజంగా నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. అలాంటి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు, అందులో ముద్రించినందుకు వారికి ఇంటర్మీడియట్ బోర్డు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2: మలేసింగ్ గారు, మీ శ్రమ ఫలించింది, పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మరి మీ కళలు ఇంకా పండాలని, ఈ రంగంలో ఉన్నవాళ్లకు ఇంకా మంచి జరగాలని ఆశిద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్తే సార్.
3: ఇంతవరకు మీరు చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకు గాను 2017 పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి.
4: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు 1991 నుంచి 1995 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాలోని హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇప్పుడు అంత మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి ఆర్డి బర్మన్ సంగీతం అందించారు. ఈ పాటని కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల కోరిక మేరకు ఈ సాంగ్ని ప్లే చేయడం జరుగుతుంది.

0: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. ముద్దుల ప్రియుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వారి కోసం వినిపించడం జరుగుతుంది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో నెక్స్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి సుందర్రామూర్తి సాహిత్యానికి బప్పిలహరి సంగీతం అందించారు. ఈ పాటని ఎద్దుమైలర నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వారి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అంతకుముందు ఒక వాణిజ్య ప్రకటన.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరి పాట మహర్షి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వెన్నెలకంటి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. సంతోష్ కుమార్, కీర్తి, శ్రీహర్ష, కౌశిక్ వీరి కోసం ఈ పాట ప్లే చేయడం జరుగుతుంది.

దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ప్రవాస భారతీయులు నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నెదర్లాండ్స్ రాజు రాణితో పాటు ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని ఉద్దేశిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. సమాజంలో 5% ఉన్న నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్కు వచ్చే 95% సామాన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించడమే అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇకపై తెలంగాణలో ఇదే తరహాలో ఎఫెక్టివ్ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల వంటి సరికొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలాగా పోలీస్ శాఖను సమాయత్తం చేస్తామని నిన్న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ చెప్పారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డెంగ్యూ నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన పెంచాలని కోరారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ జట్టుతో సాయంత్రం 7:30కి తలపడుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30కు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నారు ఫేమస్ డైలాగ్ రైటర్స్.

0: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో
1: ఏమిటి బాబు, ఇప్పుడేమైందని?
2: అది
1: సంతోషంగా ఉండాల్సిన టైంలో కన్నీళ్ళేమిటి?
2: సంతోషం ఎక్కువైపోయిందమ్మా.
1: ఏమిటి, మాటి మాటికి గడియారం వంక చూస్తున్నావు? నువ్వు కోడలు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నారా? 10 గంటల వరకు యమగండ ఉంది. మరి తులసి నీళ్ళేమిట్రా?
2: అదే పంచిన పోయి పొరపాటున రామ్మా, అటు సోఫాలో కూర్చుంటావు కానీ.

0: అలా సున్నితమైన భావోద్వేగాలు తల్లి కొడుకుల మధ్య.
1: ఏం పేరు పెట్టాలో చెప్పమ్మా, నాకెందుకో భయంగా దిగులుగా ఉందమ్మా.
0: కంటతడి పెట్టించే మాటలు ఆయన సొంతం. అలా సినిమా రచయితగా 35 ఏళ్ళు, రచయితగా 50 ఏళ్ల ప్రయాణం, కథ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, చేసిన సినిమాలు 100, ఆ పైనే అందులో 80 సినిమాలు ఘన విజయం సాధించినవే కావటం గొప్ప విశేషం. అలా కలంతో చిత్ర పరిశ్రమలో విజయ ప్రయాణం సాధించారు ఆయనే, మాడభూషి దివాకర్ బాబు. ఈరోజు గుర్తు కోసమే కార్యక్రమంలో టాలీవుడ్ ఆ లెజెండరీ రైటర్ సక్సెస్ జర్నీ గురించి, ఆయన పనిచేసిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

0: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో డైలాగ్ రైటర్ స్పెషల్ దివాకర్ బాబు గారి జీవిత విశేషాలు, సినీ ప్రయాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బాల్యం నుంచి రంగస్థల నటుడిగా, నాటక రచయితగా జీవితాన్ని మొదలుపెట్టి మరి సక్సెస్తో దూసుకెళ్లారు దివాకర్ బాబు గారు. కవి, కథా రచయితగా, నాటకర్తగా ఫేమస్ అవుతున్న సమయంలో 1986 సంవత్సరంలో కొంటి కాపురం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అలా దర్శకులు రేలంగి నరసింహారావు గారు తొలిసారిగా రచయితగా అవకాశం ఇవ్వడంతో తన సినీ ప్రస్థానం మొదలైంది.

0: విని ఎవరు ఎన్నడు ఎరగని గందరగోళం.
1: అదిరిపోయే డైలాగ్స్తో పాటు అందరూ నవ్వే హాస్యంతో మంచి కథను రాయటం ఆయన ప్రత్యేక శైలి. అదే ఆయన చిత్ర విజయాలకు కారణం. నిరంతరం కష్టపడటం వల్లే ఏదైనా సాధ్యమవుతుంది అని బలంగా నమ్మే నిరాడంబర ప్రతిభా సాహితీమూర్తి దివాకర్ బాబు గారు. పైగా ఆయన మంచితనం కూడా ఆభరణం కావడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. చాలా వరకు విజయాలు సాధించడంతో గొప్ప పేరొచ్చింది ఆయనకు.

0: విజయవంతం చేద్దాం, వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: గుర్తుకోసం కార్యక్రమం వింటున్నాం. డైలాగ్ రైటర్ దివాకర్ బాబు గారి గురించి, తనకు డైలాగ్ రైటర్గా తొలి అవకాశం ఇచ్చిన దర్శకులు రేలంగి నరసింహరావు గారితో డెబ్బెవరికి చేదు, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్, ఎలకామ చేక, మన్మథలీలా కామరాజ్ గోల వంటి మొదలగు 20 సినిమాలకు కలిసి పనిచేసి సక్సెస్ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్నారు దివాకర్ బాబు గారు.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొచ్చే కార్యక్రమంలో ప్రముఖ సంభాషణల రచయిత దివాకర్ బాబు గారి సినీ జైత్రయాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అగ్రదర్శకులు కె విశ్వనాథ్, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఏ కోదండరామరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, గుణశేఖర్లతో కలిసి పనిచేసిన ఘనత కూడా ఆయనకుంది. ఆ చిత్రాలన్నీ కూడా ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో చూడాలని ఉంది సినిమాకు పవర్ఫుల్ అండ్ ఫనీ డైలాగ్స్ రాసి శభాష్ అనిపించుకున్నారు.
3: అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు.
4: నేనా? అర్ధరాత్రి? భలే ఒరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను.
3: నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను.
4: చూసారా? అయితే వెళ్ళుంటాను.
3: అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా?
4: అవునండి, నాకు నిద్రలు నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్.
3: అయ్యో పాపం.
4: అవును పాపం, అలా నిద్రలు నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని
3: జీవితాల్ని
4: అదే కదా మన వీక్ పాయింట్.
2: చాలా సినిమాల్లో ఊతపదాలు, ఆయన రాసినటువంటి పదాలు జనాల్లోకి బాగా ఎక్కాయి. జనాలు కూడా ఆ పదాలను వాడుకోవటం మొదలెట్టారనమాట. అలాంటి ప్రయోగాలు చేశారు దివాకర్ బాబు గారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం విద్ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. కల్చరల్ వింగ్లో చాలా యాక్టివ్ రైటర్గా ఉండేవారు దివాకర్ బాబు గారు. సినిమాల్లోకి రాకముందు మ్యాగజైన్లకు కథలు రాసేవారు, నాటకాలు పాత్రలు వేశారు, డైరెక్షన్ కూడా చేశారు నాటకాలకు. నాటక పరిస్థితులలో నాటకాలు వేయడానికి నాటకం ఎవరు ఇవ్వరు కాబట్టి ఆయన్ని సొంతంగా రాయాలనుకుని మరీ నాటకాలు రాసి

మంచి కుటుంబ కథా చిత్రాలతో హాస్యాన్ని మిక్స్ చేసి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారి వరుస విజయాలలో మాటల రచయితగా దివాకర్ బాబు గారిది కీలక పాత్ర. వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్స్గా హ్యాట్రిక్స్గా నిలిచాయి. ప్రతి సినిమా ఒక హైలైట్, అది మ్యూజికల్గా మహిళా ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాలు కూడా బోలెడనున్నాయి. ఆయన ఆస్థాన రచయితగా కూడా పేరు సంపాదించుకున్నారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు ఫేమస్ డైలాగ్ రైటర్ దివాకర్ బాబు గారి సినీ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెండితెర చిత్రరాజం పాత్రల భైరవి సినిమాలో ఏ విధంగానైతే పింగళి గారు పదప్రయోగాలు చేశారో, ఉదపదాల మాదిరిగా కొన్ని పదాలను వదిలారు. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కూడా దివాకర్ బాబు గారు ఊతపదాలతో చిత్ర విజయాలకు ఊతమిచ్చారు. మాయలోడులో హ్యాలీ మేనరిజం తగ్గట్టుగా భలే సంభాషణ రాశారు, ఆ పాత్ర బాగా పండింది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాల్లో కూడా కొన్ని ఊతపదాలు, అలాగే మాయలోడి సినిమాలు అలిపాత్రకు, తర్వాత ఇలా ప్రతి పాత్రకు పెట్టినటువంటి ప్రతి సినిమాకు ఒక్కొక్క ప్రయోగం చేశారు మాటల ద్వారా. నిజంగా అవన్నీ కూడా జనాల్లోకి బాగా దూసుకెళ్ళాయన్నమాట, జనాలు ఎప్పుడు వాడుకునేటట్లుగా అయిపోయాయి. యమలీలలు సినిమాలో అయితే హిమక్రియములు వంటి పదాలు కూడా మనం సినిమాల్లో ఎలా పాపులర్ అయ్యాయో మనందరికీ బాగా తెలిసింది. అలా సంభాషణ రచయితగా ఓ రేంజ్లో పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల ద్వారా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, చాలా పాపులర్ కూడా అయ్యారనమాట. మరి ఆయన వరుస చిత్రాలు అలా విజయం సాధించాయి అంటే వారందరి యొక్క కృషి చాలా చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి.
3: స్వర్గాన ఉన్న మాత నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన, నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం మాత.
4: చెప్పు
3: చెప్తాను తల్లి, చెబుతా.

నిజం చెప్పాలంటే ఆ సమయంలో వారి యొక్క ట్రెండ్ నడుస్తుందని చెప్పాలి. హాస్య చిత్రాల కథానాయకుడిగా వైవిధ్య నటన మేనరేజంతో ఆబాల గోపాలను అందుకున్న రాజేంద్ర ప్రసాద్ గారితో రచయితగా దివాకర్ బాబుది ఒక పెద్ద ప్రస్థానం. ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి దివాకర్ బాబుల యొక్క ఘన విజయం సాధించిన త్రయంగా ఇండస్ట్రీలో వరుస విజయాల చరిత్ర ఉంది. కొబ్బరి బొండం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు బాక్సాఫీస్ వద్ద కాసులు మరియు నవ్వుల మాటల వర్షాలే కురిశాయి. ఇక కమేడియన్ నటులు అలీగారి జీవిత సినీ జీవితంలో మరి ఒక గొప్ప మైల్ స్టోన్గా హీరోగా నిలబెట్టిన సినిమా యమలీల. తల్లి సెంటిమెంట్తో అందరినీ మరి కంటతడి పెట్టించాయి. కథ, కథనం అన్నీ కూడా సమపాళ్లలో రంగరించిపోశారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అందులోని ప్రతి మాట హృదయాన్ని తాకుతుంది, ప్రతి పాట అందరినీ అలరించింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: హీరో జగపతి బాబుతో శుభలగ్నం ఆవిచ్చుగురు పెళ్లి పీటర్ ప్రయరాగాలు తీసిన సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి అద్భుతమైనటువంటి సంభాషణ రాశారు. అలాగే హీరో శ్రీకాంత్తో దివాకర్ బాబు గారు కలిసి పనిచేసిన సినిమాలు కూడా చాలా హిట్ అయ్యాయి. ఆహ్వానం, వినోదం, ఇవన్నీ కూడా వినోదంతో తర్వాత కథపరంగా అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లెజెండరీ జేమ్స్ బాండ్ హీరో కృష్ణతో మళ్ళీ 1 అనిపించేలా తెర మీద డ్యాన్స్తో మెస్మరైజ్ చేశారు 1 సినిమాతో దివాకర్ బాబు గారు. మరి ఇలాంటి గొప్ప మాటల రచయిత, మరి గొప్ప దర్శకులతో పనిచేసినటువంటి, గొప్ప హీరోలతో పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. మరి ఆయన యొక్క ప్రత్యేక స్థానం ఆయనకుందన్నమాట. సో ఎప్పుడు కూడా పేరు కోసం ప్రాకులాడలేదు. ఆయన చేసినటువంటి పని మీదనే ఆయన ధ్యాస అంతా, ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్టు మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండేది. అందుకే దివాకర్ బాబు గారు కళాన్ని కళగానే కాకుండా జీవించే కళగా మలిచారు.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:05:30 కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు, ఒక డివైస్ కనుగొన్న రోజు. ఆ సృష్టితో మన మాటలు, ఆ సృష్టితో మన వినే పాటలు, మన చెవులకు వీణుల విందును అందించే ఆ సరదాలు, వినోదాలు.

0: కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ కొత్త బంగారు లోకం సినిమా నుంచి కార్తీక్ పాడింది. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మాటను వినసొంపైన వీణ మీటగా, పాటను అందమైన పూల బాటగా, శబ్దాన్ని మరింత లబ్ధిగా, స్వరాన్ని గాల్లో వరంగా, పలుకులను తరంగ చినుకులుగా మార్చే సాంకేతిక విప్లవ ఆవిష్కరణ మైక్రోఫోన్. మైక్రోఫోన్ గురించి పరిచయమే అవసరం లేదు, జీవితంలో ఒక భాగంగా మారింది. అయితే మరి మనం ఈరోజు దాని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాము అనేది ప్రశ్న. ఎస్, ఈరోజు దాని గురించి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. సృష్టికర్త, మైక్రోఫోన్ సృష్టికర్త ఈరోజు, మరి దాన్ని ఈరోజు అంటే దాన్ని సృష్టించినటువంటి శాస్త్రవేత్త పుట్టినరోజు సందర్భంగా మరి దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది ఒక్కరి సృష్టి కాదు, చాలామంది శాస్త్రవేత్తలు కలిసి చేసినటువంటి కృషి ఫలం మైక్రోఫోన్. మైక్రోఫోన్లో కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరు భౌతిక శాస్త్రవేత్త, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చైతన్య స్ఫూర్తి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనను స్ఫూర్తిగా మనం తీసుకుందాం, ఆయన స్ఫూర్తిగా ఆవిష్కరణలు జరగాలి. ఆయనని కాదు, శాస్త్రవేత్తల కృషి చాలా చాలా ఉంది కాబట్టి వారి స్ఫూర్తిని మనం కంటిన్యూ చేయాలి. వారి మాటలు, వారి జీవిత చరిత్రలు చదివి చైతన్యం అవ్వాలి.

సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు సినిమా నుంచి కళ్యాణి పాడిన పాట విన్నారు. గీత రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు మైక్రోఫోన్ సృష్టికర్తల్లో ఒకరైన డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మైక్రోఫోన్ యొక్క ఆవశ్యకత, మైక్రోఫోన్ చేస్తున్నటువంటి మాయ అంతా

ఇంతకాదు, అందుకోసమని ఆయన పుట్టినరోజు సందర్భంగా చైతన్య స్ఫూర్తిలో ఆయనను చూసి మరి ఆయన జీవిత చరిత్ర, ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి శాస్త్రానికి శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసినటువంటి కృషి చూసి మరి మనం ఏం నేర్చుకోవాలి, తద్వారా ఏం మెసేజ్ పొందాలి, తర్వాత ఏమి స్ఫూర్తిని పొందాలి, ఎలా చైతన్యం ఇవ్వాలి అనే అంశం గురించి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాంగా మనం తీసుకున్నాం అనమాట. సమాచార ప్రసార మాధ్యమాల్లోనే కాక అను అణువున మైక్రోఫోన్ మాయ చేస్తున్న ఒక డివైస్, దాన్ని మొదటగా కార్బన్ మైక్రోఫోన్గా ఆవిష్కరించారు. ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తల్లో ఒకరు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. వినోదం సినిమా నుంచి ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగళగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: 1931 మే 16న జన్మించిన డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ ఒక ప్రయోగాత్మక శాస్త్రవేత్తగా రాణించారు. విద్యుత్తు, విద్యుత్ సంకేతాలు అనే సబ్జెక్ట్పై విశేషంగా ప్రయోగాలు చేసి విజ్ఞాన శాస్త్రంపై అవిరళంగా కృషి చేశారు. అందులో భాగమే ఈ మైక్రోఫోన్ డివైస్. ఇది శబ్దాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చేటువంటి పని అన్నమాట. అలా ముందుగా ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే డివైస్ కార్బన్ మైక్రోఫోన్ను ఆవిష్కరించారు కొంతమంది శాస్త్రవేత్తలు. అందులో ముఖ్యంగా కొంతమంది మాత్రమే పేరుంది. దాన్ని మాడిఫై చేసి ఆధునీకరించి మైక్రోఫోన్గా సృష్టించింది మాత్రం మన ఎడ్వర్డ్ హ్యూస్. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయులు ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ, వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2 దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ ఏఐ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3వ భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్కు ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఈవేళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం

0: మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్రవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరిక నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట్ర ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16వ తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ధి కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 400-450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు సెమీఫైనల్స్లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లొచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రవతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. ఇప్పుడు విందాం సూపర్ హిట్ సాంగ్స్.

చిరంతన్ భట్ కంపోజిషన్లో హరిచరణ్ ఉమాన్హ పాడిన పాటది. లిరిక్స్ అందించిన వారు శ్రీమణి. చిత్రం RX 100. RRR మూవీ నుంచి ఈ పాట.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచన.

0: అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం దసరా సినిమా నుంచి.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము భీమ్లా నాయక్ సినిమా నుంచి చిత్రపడింది

0: 5½ దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కేర్ ఆఫ్ కంచరపాలెం, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ టు సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం

కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సలహాదారు కేశవరావును చైర్మన్గా నియమించింది. వార్తల వివరంగా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రూపాయి విలువ పతనమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని ప్రకటించి ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే రేట్లు పెంచడం ప్రజలను వంచడమేనని మండిపడ్డారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణను సాకుగా చూపి లీటరుకు 3 రూపాయలకు పైగా పెంచడం సామాన్యులపై పిడుగుపాటు వంటిదన్నారు. ఈ నిర్ణయం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి పేదలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ పెంచిన ఇంధన ధరలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపుతో సామాన్యుడిపై కేంద్రం తీవ్ర భారం మోపుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ఆరోపించారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం చమురు ధరలు పెంచబోమని ప్రకటించిన కేంద్రం ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర 1000 రూపాయలు, ఈరోజు పెట్రోల్ ధరలను మీటరుకు 3 రూపాయలు పెంచడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక మీడియా కాంక్లేవ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత తరానికి అవకాశం ఇచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. 10% జీడిపి దేశానికిచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, ప్రస్తుత జన్జీతరం తక్షణ ఫలాలను కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉందని, రాహుల్ గాంధీకి ప్రధాని కావాలనే లక్ష్యం లేకపోయినా వికారాబాద్ సభలో తానే ఆయనను ఒప్పించానని వెల్లడించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీయే ఉంటారని, ఈ మేరకు కూటమిని ఒప్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మలక్పేట ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, పురోగతిలో ఉన్న నిర్మాణ పనుల నాణ్యతను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం, పార్లమెంటు కోఆర్డినేటర్ కూలిన శ్రీశంగౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, అభివృద్ధి కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన 48వ ఈఈపిసి ఇండియా సదరన్ రీజన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఇంజనీరింగ్ ఎగుమతులు $7.5 బిలియన్ చేరాయని వెల్లడించారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండును విశ్వవ్యాప్తం చేసేందుకు ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతికతతో కూడిన ఎకోసిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గిరిజన ప్రాంతాల్లో లభించే ఇప్ప పువ్వును వారి ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తోంది. సచివాలయంలో మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహువా ఫ్లవర్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఇప్ప పువ్వుతో లడ్డూలు, హెల్త్ ఫుడ్స్, హర్బల్ టీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి

0: మహిళా సంఘాల ద్వారా ట్రైబల్ న్యాచురల్ ఫుడ్ బ్రాండ్స్గా అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానిస్తామని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2.5 లక్షల గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యల ప్రజెంటేషన్ల ద్వారా దీని అమలుపై స్పష్టమైన వ్యూహం రూపొందించామని నాయకులు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: 48 కోట్లతో అనుగొండకు సంబంధించిన కొత్త ఊరిని తీసుకురావడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాదాపు 60-70% మొత్తం లేఅవుట్ అయిపోయింది. ఆ ఊరిని షిఫ్ట్ చేసే కార్యక్రమం. ఈ అంకేనపల్లి, దాదాపల్లి కూడా 26-23 కోట్లు, 49 కోట్ల రూపాయలు, దానికి కూడా శాంక్షన్, ఫైనాన్స్ క్లెయిమ్ తీసుకున్నాం. టెండర్ ప్రక్రియ ముందుకు పోతా ఉంది.
0: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులతో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం వంటి పనులు చేపడతారని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన కోసం కేంద్ర అధికారుల బృందం ఇవాళ కరీంనగర్లో పర్యటించి స్థానిక అధికారులతో సమావేశం కానుందని పేర్కొన్నారు. దేశ హితం కోసం, జనహితం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి వేసవి శిక్షణ శిబిరం ముగింపుత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: జనహితం కోసం భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోతున్నటువంటి అన్ని రంగాల్లో రాబోతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని పొదుపు మంత్రం వైపు డ్రైవ్ చేసిండ్రు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఈ రోజు నుంచి ఈవీ వెహికల్ వాడాలనుకుని నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్లో ట్రావెల్ చేయడం ప్రారంభించినాం.
0: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకె దయాకర్, ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి సభ్యులుగా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ కన్వీనర్గా ఉంటారు. ఉద్యమకారుల గుర్తింపునకు స్పష్టమైన ప్రమాణాలను రూపొందించి జాబితాను సిద్ధం చేయడం, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వనపర్తి జిల్లాను 2026 చివరి నాటికి క్షయరహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి తెలిపారు.
3: టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుండి 53 గ్రామ పంచాయతీలను హైరిస్క్ దీని కింద తీసుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ గత సంవత్సరం 57 గ్రామ పంచాయతీని టీబీ ముక్త పంచాయతీగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 53 గ్రామ పంచాయతీల్లో కూడా హైరిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్లకు మొబైల్ ఎక్స్రే ద్వారా టెస్ట్ చేసి లక్షణాలు ఉన్న వాళ్ళకి తెమ్మడ పరీక్ష చేసి వాళ్లకు ట్రీట్మెంట్ పార్ట్ అందించి 53 గ్రామ పంచాయతీలని కూడా నెక్స్ట్ సంవత్సరం లోపల టీబీ ముక్త గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేయడానికి మనం అంత కృషి చేస్తున్నాము.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ, అభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం విత్ భారతి. షోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. శ్రోతలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న షోటం కార్యక్రమం వచ్చేసింది. మరి మేము అడిగే ప్రశ్న మా దగ్గర ఉంది, సమాధానం మీ దగ్గర ఉంచుకోండి. ప్రశ్నను సరిగ్గా వినండి. 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు? ప్రశ్న ఇంకొకసారి చదువుతాను. 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు? మీకు ఇంకా ఆన్సర్ తెలిస్తే వెంటనే ఇందాక చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు

ఏఆర్ రెహమాన్, సురేష్ పీటర్ పాడిన పాట అది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు అనే ప్రశ్న వేశాం. అయితే మరి ఎవరికి చిక్కకుండా దొరకకుండా మనం ప్రశ్న వేసినట్టుగా అనిపిస్తోంది. సో కొంచెం అరుదుగా, కొంచెం కాంప్లికేట్గా మీ మెదడుకు పదును పెట్టేట్టుగా అడగాలని కొంచెం అలా ట్రై చేశాను, కానీ ఎవరు కూడా సరైన సమాధానం పంపలేదు. దాదాపు 40-50 మంది శ్రోతలు ఆన్సర్ చేశారు, చేసిన వాళ్ళలో ఎవరు కూడా సరైన సమాధానం చేయలేదు. సరైన సమాధానం అమృత కృష్ణమూర్తి, వీరు బహుమతి పొందారన్నమాట. అందరూ కూడా అభినందన తెలిపారు. సో మహిళా లోకానికి ఒక సవాలుగా విసిరారు, స్ఫూర్తిగా నిలిచారు ఆవిడ. మరికి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఆ ప్రశ్న కూడా ఎలాంటిది అంటే, ఒక పాట చరణం వినిపిస్తాను, ఆ పాట ఏ సినిమాలోనిది చెప్పండి. పాట చరణం సరిగ్గా వినండి.

అదన్నమాట ఆ చరణం. ఏ సినిమాలోనిది ఆ పాటకు సంబంధించినటువంటి చరణం అది? ఆ చరణం ఆ పాట ఏ సినిమాలోనిది మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసుగా తెలిపోదాం. ఈ పాట వచ్చేస్తుంది ఇప్పుడు. రోజా సినిమా నుంచి ఇది

వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మనము ఇందాక ఒక చరణం వినిపించాము, ఆ చరణము సంబంధించినటువంటి పాట ఏ సినిమాలోనిది అని ప్రశ్న వేశాము. సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. చాలామంది శ్రోతలు ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ మెదడుకు పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మీకు సాంగ్స్ నాలెడ్జ్ చాలా ఉంది కాబట్టి అని చెప్పేసి రేర్గా ఇలా వేశాను. ఆ పాటకు సంబంధించినటువంటి పల్లవి వినిపిస్తాను.

అది విషయం ఆ పాట అన్నమాట. ఏ సినిమాలోనిది అని అడిగాము, ఎవరు కూడా సరైన సమాధానం పంపలేదు. అది నేను మా ఆవిడ చిత్రం నుంచి ఆ పాట. ప్రశ్న మరొకటి వచ్చేస్తుంది, ఇది మీరందరూ చెప్పేస్తారు. 2011 ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? ప్రశ్న మరొకసారి, 2011 ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. ఇది మీకు అందరికీ అందుబాటులో ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును, అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ఎంఎం కీరవాణి సంగీతంలో వేటూరి గీతం, అది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం పెళ్లి సందడి. మేము అడిగినటువంటి ప్రశ్న 2011 ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది అని ప్రశ్న అడిగాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఆన్సర్ చేశారు. ఇన్ టైంలో ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు కరెక్ట్గా పంపిన వాళ్ళు బాలకృష్ణ, నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, నందిపేట నుంచి ఎం వెంకటేష్, అలాగే ఇంకా వీరు ఫిర్యాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, దమోజు వెంకటాచార్య వరలక్ష్మి, కృష్ణమ్మ మధు శ్రీవాణి, నేహాన్ రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, సాయి, రితిక్, పండు, చిత్రియాల గ్రామం నుంచి, గణేష్, వేదవతి, నిజాంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా వెరీ భావన, వీరు అడ్రస్ పంపలేదు. అలాగే వీరు పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, తర్వాత భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుంచి, ఇంకొక కొంతమంది శ్రోతలు సరైన సమాధానం పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వారి కుటుంబ సభ్యులు, ఇంకా రామారావు దర్పల్లి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి కొండ రాజేశం, రాజేష్, రమ్య, ప్రవీణ్ వారు, తర్వాత మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి, పులిపాటి వెంకటేష్ మహబూబ్నగర్ జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీశమలత, సంతోష్ కుమార్, నితి సంతోషిణి అంబాపురం విలేజ్ నుంచి, చిరంజీవి నాగభూషణము, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, అలాగే చిలుక నారాయణ అనసూయ, యమున జనకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్ సార్, సిహెచ్ చోడవరపురమదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి, తర్వాత వీరు సహజ సాహితీ బ్యాంక్ కాలనీ నిజామాబాద్ జిల్లా నుంచి, బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, ద్రోణం రాజు, సూర్యశ్రీ కౌకూరు నుంచి కూడా, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ నుండి, వీరు ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఈఎల్ నల్గండ్ల శేరిలింగంపల్లి హైదరాబాద్ నుంచి, పానుగంటి రవి గౌడ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా వీరే కాకుండా షోలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. సరైన సమాధానం పంపిన వాళ్ళు మాత్రం వీరు ఇన్ టైంలో పంపారు. సరైన సమాధానం అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా, అలాగే అంతర్జాతీయ రసాయన సంవత్సరంగా ప్రకటించిందన్నమాట. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని

మీరు వింటున్నారు ఎఫ్ఎం వ్యభిచారతి 102.8 మెగాహెడ్స్ షో టైం కార్యక్రమంలో. చాలా ఉత్సాహంగా శ్రోతలు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరికీ థ్యాంక్స్. స్పెషల్గా మనం అడిగినటువంటి ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే చాలామంది ఆన్సర్ ఇచ్చారు. అందులో సరైన సమాధానం పంపిన వాళ్ళు మాత్రం చదువుతున్నాను. సరైన సమాధానం పంపిన వారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస లావణ్య కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. మరి చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేసినప్పటికీ సరైన సమాధానం అంటే కామన్గా ఒకటి అనుకుంటారు, అది మాత్రమే చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఏఐలో మనం వెళ్ళినప్పుడు అది సరైన సమాధానమా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్. అదేవిధంగా ఏకనాథం మంగ పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత ఇంకా చాలామంది ఆన్సర్ ఇచ్చినప్పటికీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం వీళ్ళు మాత్రమే ఇచ్చారు. సో వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం విద్ భారతి 102.8 మెగాహెడ్స్. సరైన సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, ఎస్ చెప్పేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే ఆంధ్రప్రదేశ్. సో ప్రశ్న సరిగ్గా వినేసి మరి మీరు సరైన ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ఎనీహో మొత్తం మీద షోలో చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు, వీరందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. పాట చివరిది వచ్చేస్తుంది, వినండి. కిలాడి సినిమా నుంచి

0: ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం విత్ భారతి 102.8 MHz. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం. ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. ఇప్పుడు విందాం శక్తిశీలి కార్యక్రమం.

ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా కోసం కళ్యాణి మాలిక్ సునీత పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీర్వాణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం.

జులై సినిమా కోసం అద్దనస్వామి పాడిన పాట అది. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరు వింటున్నారు శక్తిశీలి కార్యక్రమం. ఆర్చర్ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శీతల్ దేవి 2025 ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పథకం సాధించిన ఏకైక మహిళగా రికార్డును నెలకొల్పింది. వింత ఏంటి, విశేషం ఏంటంటే పథకాలు ఎవరో ఒకరు సంపాదిస్తారు అనుకుంటాం, కానీ తనకు అంగవైకల్యం. ఆమె పట్టుదల ముందు అంగవైకల్యం ఓడిపోయి విజేతగా నిలిచి భారతీయ త్రివర్ణ పతాకాన్ని శిఖరంపై నిలిపారు. అందుకే ఆమె వార్తల్లో నిలిచారు. ఆమె సక్సెస్ జర్నీ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఏంటి ఆ విశేషాలు, అవి తెలుసుకుందాం. వింటూ ఉండండి. మీరు వింటున్న పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడింది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం పెట్టిన కార్యక్రమం శక్తిశీలి స్టూడియోలో సమయం 2:30 దాటి 32 సెకండ్లు అవుతుంది. కొంతమందికి జీవితం పుట్టుకతోనే పోరాటం, శారీరక మానసిక వైకల్యంతో ఎన్నో పరిమితుల మధ్య వారు జీవించాలి. అయితే ఆ వైకల్యమే చిన్నబోయేంత అనితర సాధ్యం చేసి విజయం సాధించారు, సాధిస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు. ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, వాటన్నింటినీ అధిగమించి ముందుకు దూసుకు వెళుతూ ఉన్నారు. పారా క్రీడాకారులుగా అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శీతల్దేవి గారు.

మీరు విన్న ఆ పాట కలర్ ఫోటో సినిమా కోసం అనురాగ్ కులకర్ణి కాలభైరవ పాడింది. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమంలో ప్రముఖ ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సక్సెస్ జర్నీ, ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, ఆ ఆట పట్ల ఉన్నటువంటి, ఆ క్రీడ పట్ల ఉన్నటువంటి ఆమె మక్కువ, తర్వాత తనకు అంగవైకల్యం ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా మరింత ఆత్మవిశ్వాసంతో ఆమె సాధించిన విజయం నిజంగా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి ఆమె గురించి మనం చెప్పుకోవడం ఎంతో ఎంతో సంతోషం అన్నమాట. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మరి శీతల్ దేవికి అంత గొప్ప క్రీడాకారిణికి పుట్టుకతోనే తనకి రెండు చేతులు లేవన్నమాట. అయితేనే ఆత్మవిశ్వాసాన్ని తోడుగా, సంకల్పాన్ని బాటగా, దీక్షని తన లక్ష్యంగా చేసుకుని లక్ష్యాన్ని ఛేదించింది, ఛేదించి ప్రపంచానికి సవాల్ విసిరింది. అంగవైకల్యం ఏది కూడా అడ్డుకోలేదు ఆత్మవిశ్వాసంతోడైతే అని నిరూపించి ఎంతోమంది మహిళామణులకు స్ఫూర్తిగా నిలిచారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: కార్యక్రమంలో మీరు విన్న పాట పెళ్లి సందడి సినిమా నుంచి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మన వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్చరీ పట్ల ఆమెకు ఎనలేని ఇష్టం. ఎలాగైనా గోల్ సాధించాలనుకుని చేతులు లేకున్నా కూడా కాళ్లతోనే చేతులుగా మార్చుకొని చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎగబాకారు. తన చుట్టూ ఉన్న పరిమితులను, తర్వాత ప్రతికూల పరిస్థితులను సవాళ్లుగా చేసుకుని ఆర్చరీలో శిక్షణ తీసుకున్నారు. అకుంఠిత దీక్షతో సాధన చేశారు. అలా విశ్వవేదిక పైన వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ సాధించారు. అది ఆమె సాధించినటువంటి విజయం అన్నమాట. ఆమె సాధించిన విజయం కాదు, భారతదేశం సాధించిన విజయం. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద అంగవైకల్యంతో బాధపడుతున్న వారి ఆనందం ఆమె కళ్ళల్లో చూశారు. ఆమె విజయాన్ని తన విజయంగా, తమ విజయంగా మార్చుకున్నారు అందరూ కూడా. అంతటి స్ఫూర్తివంతురాలు మన శీతల దేవి గారు.

చుట్టూని పక్కనెవరంటూ చేస్తాం వెళ్ళకొచ్చే డౌట్కి, కాసే చెప్పాలి లేటుకి, కాళ్ళే పట్టాలి నైటుకి, గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో, పాస్వర్డ్ మార్చాలి ఫోన్.

0: ఎప్టు సినిమా కోసం డేవిడ్ సైమన్ పాడిన పాట అది. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట జాతిరత్నాల సినిమా కోసం రామ్ మిర్యాల పాడింది. శక్తిశీల్ కార్యక్రమంలో శీతల దేవి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అనేక వేదికలపై తన వైకల్యం దాటి పథకాలు అందుకుంటున్నప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, నిలుస్తూ ఉన్నారు కూడా. ఆమె కళ్ళల్లో వైకల్య బాధితుల కళలు దాగున్నాయా, వాటిని నెరవేరుస్తున్నాను అందరి తరపున అనే భావోద్వేగం కనబడుతుంది సంతోషంలో ఆమె మాట్లాడుతున్నప్పుడు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సహాయం చేశారు. అయితే ఆమెలో పట్టుదల రావడానికి గల కారణం వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క మిత్రులు, తర్వాత కుటుంబ బంధువులు అన్నమాట. చేతులు లేకుంటే ఏంటి మనం నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఆమెకు అలా ఆత్మవిశ్వాసం బాగా పెరగటం వలన శిక్షణ తీసుకున్నారు. శిక్షణ తీసుకుని భారతదేశం తరఫున ఆమె పారా ఒలింపిక్స్లో ఆట ఆడారు. సో ఆర్చరీ ఛాంపియన్షిప్గా విజేతగా నిలిచారు. అలా అందరికీ స్ఫూర్తిగా నిలిచినటువంటి శీతలదేవి గారు ఎందరికో అంగవైకల్యం గల వారికి ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం.

శీతల్దేవి గారు 2007 జనవరి 10 జమ్మూ కాశ్మీర్లోని కిప్వార్ జిల్లాలో జన్మించారు. ఆమె ఫోకోమెలియా కారణంగా 2 చేతులు లేకుండా జన్మించారు. 2019 ఆమె కిస్త్వార్లో జరిగిన ఒక యువజన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమెను భారత సైన్యం రాష్ట్రీయ రైఫిల్స్ యూనియన్ గమనించింది. దీంతో సైన్యం ఆమెకు ఈ విద్యను నేర్పించాలి అని చెప్పేసి ఆమెలో ఉన్నటువంటి పట్టుదలను చూసి ఆమెకు మద్దతు ఇచ్చారనమాట. వైద్యం అందించడం కూడా

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 34 సెకండ్లు. ఇప్పుడు విందాం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం స్వర్ణకమలం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం టక్కరి దొంగ చిత్రం కోసం ఎస్పి చరణ్, ఉషా పాడిన పాట. పాట రచన కులశేఖర్, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడిన పాట, పాట రచన వనమాలి, సంగీతం హరీష్ జయరాజ్.

0: డిపాజిట్ పథకం. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా తెలుగు అమ్మాయి చిత్రం కోసం చైత్ర సిద్ధార్థ కౌశిక్ కళ్యాణ్ పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: డాన్సా కలిసిపోయాం, కాసిన మంచిళ్ళు ఇవ్వా.
1: తాళ్ళ ఎదిగావు, ఎల్లి మంచిళ్ళు పట్టుకోలేవా?

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: చిత్రసీమలో ఎప్పుడు విందాం రంగేలి చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం టెంపర్ చిత్రం కోసం అనూప్ రూబెన్స్, పూరి జగన్నాథ్ పాడిన పాట. పాట రచన భాస్కర భట్ల, సంగీతం అనూప్ రూబెన్స్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం రెండు చిత్రం కోసం కార్తీక్ డాక్టర్ జీకే లావణ్య పాడిన పాట. పాట రచన వెన్నెల కంటి, సంగీతం డిఐ మ్యాన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం తమ్ముడు చిత్రం కోసం రమణ గోగుల బృందం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రమణ గోగుల.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా రేపల్లెలో రాధ చిత్రం కోసం టిప్పు చిత్ర పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం కోటి.

చిత్రసీమలో చివరగా మీరు వింటున్న ఆ పాట డమరుకం చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తల వివరంగా. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. జూన్ 20 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి విమానాశ్రయ తరహా వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 100% పనులు పూర్తి చేసుకున్న కొత్త కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని మలక్పేట్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్ల రూపాయలతో, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొనియాడారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఘనంగా జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి జుపల్లి కృష్ణారావు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యశాలల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని మంత్రి ఈరోజు ఆకస్మిక

0: ముఖంగా తనిఖీ చేశారు. మామిడి జన్యు సంరక్షణలోనూ అధిక ఫలసాయం పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలు అందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పరిశోధన కేంద్రం చేస్తున్న వివిధ పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ భగవాన్ మాట్లాడుతూ,
1: ఈ సంవత్సరము యావరేజ్ 10 నుంచి 15 రకాల మామిడి రకాలని దేశం నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ నాటడం జరిగింది. అందుకే దీని ఒక ఫీల్డ్ జీన్ బ్యాంక్ గా మనం కన్సిడర్ చేస్తాము. దేశంలోనే ఫ్రూట్ రిసోర్సెస్ సంఘాడి 2వ స్థానంగా ఈ ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పరచుకుంది.
0: మామిడి మేళాలో 300కు పైగా మామిడి రకాలను, మొక్కలను మేళాలో ఉంచారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం ముఖ్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ కె మౌనిక, ఉపకులపతి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ విషయం తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన 10 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన సహాయాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. 10 మంది సభ్యులకు అందరికీ కలిపి సుమారు 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపురం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే R&R ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు ఆయన కలిశారు. దేశంలో ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ ట్యాంకులను సరిగ్గా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు. నాగర్కర్నూలు జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, సమాజ భాగస్వామ్యంతో సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తంగళ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత మాట్లాడుతూ,
2: జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వేసుకోవడం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దోమలను అరికట్టుదాం, డెంగ్యూను దూరం పెడదాం.
0: హైదరాబాద్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యునైట్ యాక్ట్ ఎలిమినేట్ అనే థీమ్తో విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీధర్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డిలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకుండా చూడాలన్నారు. మహబూబాబాద్లో డెంగ్యూ నివారణ ర్యాలీ జరిగింది. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో జనగణన 2022లో భాగంగా గృహ జాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
3: మన జిల్లాలో ఇప్పుడు HLO ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందరూ ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళే ఒక జాబితా తయారు చేసి ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి తిరిగినాక డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు.

0: అందరూ సహకారం చేస్తున్నారు, కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకు
1: రాష్ట్రంలో రైతాంగం పండించిన వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమురవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ అనుమూల సమ్మయ్య బృందంచే గరుడాచల నాటకం యక్షగానం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవికాలంలో పశువులలో మరియు జీవాలలో వచ్చే వ్యాధులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ రాముగారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం. అనంతరం మామిడి తోట సాగులో అనుభవాలు వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ రైతు దేవేందర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ అర్షం సదానందం. 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణా వాయిద్యం వింటారు. 10:00 to 11:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హైపర్ టెన్షన్పై అవగాహన, ఆరోగ్యకర జీవనానికి మొదటి అడుగు కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగబండి దినేష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్

0: ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 చిన్నారి లోకం ఎస్ఆర్ వివేకానంద హైస్కూల్ హనమకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 10:90 ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
8: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142. 9182986142.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా

మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30 కావస్తుంది. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అనుముల సమ్మయ్య బృందంచే గరుడాచల నాటకం యక్షగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ అనుముల సమ్మయ్య బృందంచే గరుడాచల నాటకం యక్షగానం వింటారు.

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ అనుముల సమ్మయ్య బృందంచే గరుడాచల నాటకం యక్షగానం విన్నారు. ఇప్పుడొక జానపద గీతం విందాం.

0: జానపద గీతం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఏవియానిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి గాను ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 205 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ, సేఫ్టీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 205 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు May 28, 29, June 1 నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 పని అనుభవం ఉండాలి, లేదా ట్రేడ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయసు April 30, 2026 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 2, 2026. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ హబ్సిగూడలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ అయిన సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా 23 టెక్నీషియన్ ఖాళీలను, 1 డ్రైవర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు May 26, 2026 నాటికి 27 నుండి 28 మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccmb.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 26, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 123 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 25 నుండి 30 మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం స్త్రీనిధి వెబ్సైట్ www.sreenidhi.telangana.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 29, 2026.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్ధంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@eirnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14 పూణేలో అరెస్టైన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో 2 పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 25 జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ బిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి.

0: అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 48 సెకండ్లు. ఇప్పుడు విందాం కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా,
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వేసవి కాలంలో పశువులలో మరియు జీవాలలో వచ్చే వ్యాధులు, రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ రాము గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ అర్షం సదానందం.
5: మన ఆకాశవాణి స్టూడియోలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట ప్రాథమిక పశు వైద్య కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ ఎం రాముగారు మన స్టూడియోలో ఉన్నారు. వారి అయినా విలువైన సలహాలు సూచనలను అందించడానికి మనం ముందుకు వచ్చారు. నమస్కారం అండి రాముగారు.
6: నమస్కారం అండి.
5: రాముగారు, వేసవి కాలంలో పశువులకు మరియు జీవాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీదైన సలహాలు సూచనలను అందించండి మరి.
6: అలాగేనండి. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ చేరుకున్నాయి. సో ఈ క్రమం లోపల 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పశువులు ఈ ఎండను తట్టుకోగలుగుతాయి. కానీ వన్స్ 37 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిన తర్వాత వాటికి లోపల ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనిలో దీనివల్ల మనకు ప్రధానంగా హీట్ స్ట్రోక్, అంటే వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి ప్రధానంగా ఈ వేసవికాలం లోపల పశువులకు సోకేటువంటి వ్యాధి వడదెబ్బ తగలకుండా మనం ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవాలి. సో దాని తర్వాత ఇమర్జిక్ సెప్సిమియా, హెచ్ఎస్. సో ఇది కూడా మనకు ఈ వ్యాధి కూడా ఈ ఎండాకాలం చివరి లోపల వర్షాకాలం ప్రారంభం లోపల వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనిలో కూడా మనకు ప్రధానంగా ఏంటంటే గొంతు వాపు అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుంది. శ్వాస ఆడకపోవడము, మేత మేయకపోవడం, ఈ లక్షణాలు ఈ హిమరేజిక్ సెప్సిమియా లోపల ఉంటుంది. సో అదేవిధంగా బ్లాక్ వాటర్, సో ఈ జబ్బ వాపు అంటారు. ఇది ప్రధానంగా 6

0: నెలల నుంచి సంవత్సరంన్నర వయసు ఉన్నటువంటి పశువుల లోపల ప్రధానంగా వస్తుంది. సో దీనిలోపల లక్షణాలు ఏంటంటే ఈ కండరాల వాపు అనేది ఉంటుంది. సో దీనిలోపల కూడా అధిక జ్వరం అనేది ఉంటుంది. సో మేత మేకపోవడం అనే లక్షణాలు ఉంటుంది. సో ఇదొకటి ప్రధానం. నెక్స్ట్ మూత్రం లోపల రక్తం రావడం అనేది ఒక వ్యాధి ఉంటుంది, బెబీషియోసిస్ అంటారు. సో ఇది కూడా మనకి ఏంటంటే గోమార్లు పిడుదలు ఎండాకాలం లోపల పశువుల మీద ఎక్కువ ఉండడం వల్ల ఈ బెబీషియోసిస్ అంటే రక్తమూత్ర వ్యాధి అనేది మనకు ప్రధానంగా వస్తుంది. సో అదేవిధంగా లంపీ స్కిన్ డిసీజ్, ముద్ద చర్మ వ్యాధి. సో ఇది కూడా మనకు మెయిన్గా ఏంటంటే చర్మం మీద చిన్న చిన్న కురుపులు దద్దుర్లు అయి మనకు పునులు కావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఇక్కడ ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ వ్యాధులు మనకు పశువుల లోపల ముఖ్యంగా ఆవులు గేదెల లోపల ఇవి ఎక్కువ వస్తాయండి.
1: ప్రధానంగా ఈ వేసవి కాలంలో పశువుల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పండి. మరి
0: మెయిన్గా ఈ వేసవి కాలం లోపల మనకు ఈ మేత వేళలు అంటే మనకు ఈ పశువులు అనేది మనకు ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంకాలం 4 నుంచి 7 గంటల మధ్యనే మనకు మేతకు వదిలిపెట్టాలి. సో మిగతా టైంలో ఇంటి వద్దనే ఉంచాలి. ఇదొకటి మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి ఈ చర్య అన్నట్టు. సో దాంతోపాటుగా నీరు అంటే ప్రతి పశువుకు కూడా చల్లటి నీరు 4-5 సార్లు ప్రతిరోజు మనం తాగించాలి. సో అదొకటి చూసుకోవాలి. ప్లస్ షెడ్లు కూడా ఇప్పుడు కొన్ని డైరీ ఫార్మ్స్ ఉంటాయి, కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ 10 పశువులు 20 పశువులు అటువంటి రన్ చేసే రైతులు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఈ షెడ్ లోపలికి ఎండ అనేది పోకుండా తట్టు సంచులు సో కట్టేసి, గోనె సంచులు అటువంటి కట్టేసి వాటిని నీటితో తడపాలి. సో దానివల్ల మనకి ఈ వడగాలి కానీ ఈ ఎండను కానీ చాలా వరకు అది ఆపుతుంది. సో చల్లని వాతావరణం అనేది ఉంటుంది అన్నట్టు. సో అటువంటి రైతులు షెడ్ల యాజమాన్యం లోపల చర్యలు తీసుకోవాలి. మెయిన్గా 1-2 పశువులు ఉన్నటువంటి రైతులు ఇంటి వద్ద కొట్టాన్ని మనం జాగ్రత్త నీడ ఉంచుకోవాలి. సో అదేవిధంగా అటువంటి చెట్ల నీడ అటువంటిది ఉంటే వాటి కింద వాటిని కట్టేయాలన్నట్టు. సో ఇటు ఇది
1: మన ఆకాశవాణి స్టూడియో
0: అనేది మొలకత్తడం జరుగుతుంది. ఆ గడ్డిని మేసినప్పుడు ఏమవుతుందంటే మేత లోపల మార్పు వల్ల కానీ అధికంగా మేయడం వల్ల కానీ సో ఎంటరోటాక్సిమియా ఈటీ అనేది చిట్క రోగం అంటారు. సో ఇది ఒక రోగం వచ్చి జీవాలు అంటే గొర్రెలు స్పాట్లో చనిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఇది మెయిన్గా ప్రధానంగా గొర్రెల లోపల ఉంటుంది. దీని యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఎగిరి చనిపోతుంటాయి అన్నట్టు. సో ఈ చిట్క రోగం అనేది ఎంటరోటాక్సిమియా, దీని ఇంగ్లీష్లో అంటారు. సో ఈ వ్యాధి పేరు ఇది. సో మెయిన్గా మనం కంపల్సరీ మనం ఏంటంటే వర్షాకాలం ప్రారంభం లోపల బయట మేత మేపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని అధికంగా మేపడం కానీ తగ్గించుకోవాలి. సో అదొకటి జాగ్రత్త తీసుకుంటే మనం దీని నుంచి మనం బయటపడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పాక్స్ అంటే ఇప్పుడు మశూచి టీకా, బోర్డ్ పాక్స్, షీ పాక్స్ తల్లి టీకాలు అంటారు. సో ఇది కూడా మనకు వర్షాకాలం ప్రారంభానికి ముందు వేసవి కాలంలో కూడా పశువైద్యుని సలహా మేరకు ఈ టీకా వేసుకుంటే సో మనకు ఇది కూడా మనకు రాకుండా ముందు జాగ్రత్త కాపాడుకోవచ్చు. అదేవిధంగా బ్లూ టంగ్ వ్యాధి, నీలనాలుక వ్యాధి అనేది ఒకటి ఉంటుంది. సో ఈ నీలనాలుక వ్యాధి లోపల ఈ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే నాలుక నీలం రంగు మారడం జరుగుతుంది అన్నట్టు. అధిక జ్వరం ఉంటుంది. మెయిన్గా ఇదేంటంటే ఈ అపరిశుభ్రమైనటువంటి నీరు అంటే కుంటల్లో కానీ మిగిలిపోయిన నీరు ఉన్న కాడ దోమలు డెవలప్ అయ్యి ఆ దోమ కాటు ద్వారా ఈ నీలనాలుక వ్యాధి వస్తుంది. సో కాబట్టి ఈ నీలనాలుక వ్యాధి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలంటే మెయిన్గా ఈ కుంటల నీళ్ళు తాపించొద్దు. నెక్స్ట్ ఇంకోటి మనం ఇంటి వద్ద కూడా వాటికి ఏంటంటే ఈ జీవాలు ఉన్న ఆ మంద పక్కన వేపాకు మా పొగను పెట్టాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ దోమలు అనేది రాకుండా అది కొంతవరకు కాపాడుతుంది అన్నట్టు. సో ఇది నీలనాలుక వ్యాధి. సో అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇంకోటి ఏంటంటే ఫుట్ రాట్. ఇప్పుడు అకాల వర్షాలు వర్షాకాలంలో అప్పుడప్పుడు మనం ఏప్రిల్ మేలో కానీ ఒక్కోసారి 2-3 రోజులు అకాల వర్షాలు క్యూములోనింబస్ మేఘాల వల్ల పడడం వల్ల బురద వాతావరణం ఏర్పడి సో దానివల్ల ఏమవుతుందంటే ఈ జీవాలు మేత పోయినప్పుడు ఆ కాలి డెక్కల మధ్య ఈ బురద ఇరుక్కొని సో ఈ ఫుట్ రాట్ అనేది వస్తుంది అన్నట్టు. అదేవిధంగా కొంతమంది ఈ షీప్ ఫార్మ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా కొంచెం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల ఇది వస్తుంది. కాబట్టి దీన్ని నివారించాలంటే కాలి డెక్కలను కొంచెం శుభ్రం చేసుకోవాలి. అంటే ఈ గొర్రెలు బయటికి మేత పోయి ఇంటికి వచ్చిన తర్వాత నాఫ్థలిన్ అనేది మనకు ఒకటి ఉంటుంది అన్నట్టు. సో అది ఫార్మలిన్ కలిపినటువంటి బాత్ ఒకటి మనకు అక్కడ ఏర్పాటు చేయాలి. సో దాంట్లో అడుగులు వేసిన తర్వాత బయటికి రావాలన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే డెక్కల మధ్య ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఈ తగ్గడం వల్ల ఈ

0: ఫుట్ రాట్ అనేది మనం రాకుండా ముందు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అన్నట్టు.
1: వేసవికాలంలో గొర్రెలు మరియు మేకలలో వచ్చే వ్యాధులు ఎలా నివారించుకోవాలో చెప్పండి. మరి
0: ముఖ్యంగా ప్రధానంగా మనం వేసవికాలంలో మనకు మేత సమయం అంటే ఇప్పుడు జీవాలం కూడా మనకు ఉదయం మనకు 6 నుంచి 10 మధ్య, సాయంకాలం 4 నుంచి 7 మధ్యనే మనకు మేతకు వదిలిపెట్టాలి. మిగతా టైంలో మనకు ఇంటి దగ్గరనే ఉంచుకోవాలి. సో అదొకటి. ప్లస్ నీడ పట్టున మనకు ఉంచుకోవాలి. వాటికి వడగాలులు కానీ ఎండ కానీ తగలకుండా అదొకటి చూసుకోవాలి. చల్లటి నీరు అంటే మనకు నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఇన్ఫెక్షన్ లేనటువంటి చల్లటి నీటిని వాటికి అందించాలి. సో ఇవి ఈ యాజమాన్య పద్ధతులు మనం పాటించిందంటే మనకు గొర్రెలు మేకల్లో కూడా చాలా వరకు మనం ఈ వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు.
1: జీవాలకు గొర్రెలు మరియు మేకలకు నట్టల మందు ఎప్పుడు తాగించాలి, ఎలా తాగించాలో చెప్పండి. మరి
0: నువ్వు సాధారణంగా మనకి ఏంటంటే ఈ నట్టలు ఉండడం వల్ల మనకు పశువులు కానీ లేకపోతే జీవాలు కానీ మనకు సరైనటువంటి వెయిట్ రాకపోవడము, నెక్స్ట్ అది వెయిట్ రాకపోవడం వల్ల వీటి జనరల్గా గొర్రెల పెంపకందారులు వాటిని అమ్ముకునేటప్పుడు వాటి వెయిట్ తక్కువ వస్తే వెయిట్ని బట్టి రేట్ ఉంటుంది కాబట్టి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నట్టల మందు అనేది కంపల్సరీ జీవాల్లో ప్రతి 3 నెలలకోసారి క్వార్టర్లీ మనం కంపల్సరీ తాపించుకోవాలి. ఇది కూడా పశు వైద్యుని సలహాతోని ఏ రకమైన మందు తాపించుకోవాలి. సో మెయిన్గా దీన్ని ఏంటంటే దాని లోపల ఉన్న వామ్ బర్డెన్ అంటే జీవాల్లో ఎటువంటి వామ్ బర్డెన్ ఉంది, సరే ఈ అవి ఉన్న వాతావరణము ఏరియాని బట్టి తర్వాత ఇటువంటి పరిస్థితులను బట్టి మనకు రొటేషన్ అనేది చేయాలి. ఈ డివామింగ్ డ్రగ్ అనేది మనం ఎప్పుడు ఒకే రకం మందు కాకుండా దాన్ని రొటేషన్ చేసుకుంటా మనం అది వాడడం వల్ల ప్రతి 3 నెలలకోసారి వాడడం వల్ల సరే మనకు జీవాలకు అనేది మంచి ఉపయోగం ఉంటుందండి.
1: ఈ జీవాలకు నట్టల మందు వేసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటో చెప్పండి. మరి
0: ప్రధానంగా జీవాలకు నట్టల మందు అనేది మనకు ఉదయం వేళ లోపల అంటే మేతకు వెళ్ళడానికి అంటే ముందు కంపల్సరీ ఉదయం వేళ లోపల మనం త్రాగించాలి. సో అది త్రాగించిన తర్వాత కూడా ఒక 2 నుంచి 3 గంటల వరకు మేతకు వదిలిపెట్టొద్దు. తర్వాతనే వాటిని మేతకు వదిలిపెట్టాలి. అంటే ఎంటీ స్టమక్తో ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అన్నట్టు. సో ఎప్పుడైనా అనేది డాక్టర్ సలహా మేరకే వాడాలి. మనకు డాక్టర్ సలహా లేకుండా మనం డివామింగ్ డ్రగ్ వాడడం కూడా కరెక్ట్ కాదు. సో అదొకటి మనకు గొర్రెల పెంపకందారులు గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే రొటేషన్ ఆఫ్ ద డివామింగ్ డ్రగ్ అంటే మనకు సంవత్సరానికి 3 నెలలకు ఒకసారి అంటే 4 టైమ్ వస్తుంది మనకు. సో దీనిలో కూడా డ్రగ్ రొటేషన్ కూడా మనం చేసుకుంటా వాడడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి. సో దీనివల్ల మనకు మంచి వెయిట్ అనేది జీవాల్లో పడ గొర్రెల మేకలో వెయిట్ వచ్చి గొర్రెల పెంపకందారులు వాటిని అమ్ముకున్నప్పుడు కానీ సో వాటికి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది.
1: జీవాలలో నట్టలు ఉన్నాయని ఎలా గుర్తించాలి, ఎలా చేయాలి? మరి
0: సాధారణంగా ఇప్పుడు మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేసిందంటే కొన్ని గొర్రెలు కానీ మేకలు కానీ చాలా నీరసంగా ఉంటాయి, సరిగా మేత మేయ్యి, పారుడు అంటే మనకు పుర్రు అనేది కుట్టడం జరుగుతుంటుంది. సో కొంచెం జ్వరం కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వాటిలో కూడా నట్టలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. సో ఆ లక్షణాలను బేస్ చేసుకొని మనం ఒక్కొక్కసారి పేడ పరీక్ష కూడా మనం చేసి సో దాని ద్వారా లోపల మనకు ఏం వామ్ బర్డెన్ ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం డివామింగ్ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని వాడాలి. ఇంకొకటి డోసేజ్ అనేది కూడా మనకు సాధారణంగా గొర్రెల పెంపకందారులు జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివామింగ్ డ్రగ్ 10 ml వాడాలని డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ విధంగా కాకుండా 15-20 ml పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా పెట్టకూడదు. దానివల్ల ఏమైతే మనకు ఓవర్ డోసేజ్ అయ్యి మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్ గారు ఎంత చెప్తుందో బాడీ వెయిట్ని బట్టి డోస్ ఉంటుంది. సో దాన్ని బట్టే మనం కంపల్సరీ మనం డోసేజ్ అనేది యూజ్ చేసుకోవాలి.
1: ఈ దూడల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదో చెప్పండి. మరి
0: ప్రధానంగా మనకు ఈ మధ్య కాలం లోపల చాలామంది కూడా గ్రామాల్లో కూడా యువ రైతులు ముందుకు వచ్చేసి 5 పశువులు, 10 పశువులు, 15 పశువులు, 20 పశువులతో కూడా ఈ డైరీ ఫార్మ్స్ అనేది బాగా పెడుతున్నారు. సో దీనిలో కూడా మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నేటి దూడలే రేపటి పాడి పశువులు. సో కాబట్టి దూడల యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలోపల మనకు దూడ పుట్టిన 1 గంట లోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. దూడ పుట్టిన 1 గంట లోపు ఏం చేయాలంటే మనకు దూడ పుట్టగానే ఫస్ట్ దాని యొక్క నాసికా రంధ్రాలు మరియు మూతి మీద కానీ ఇది దగ్గర ఉన్నటువంటి జిగటను తొలగించాలి. తొలగించేసి శుభ్రం చేయడం వల్ల శ్వాస అనేది దానికి క్లియర్ అవుతుంది. దాని తర్వాత దాన్ని తల్లితోని నాకియాలన్నట్టు. సో దానివల్ల రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది అన్నట్టు. మెరుగుపడి దూడ యాక్టివ్గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే పుట్టిన 1 గంటలోపు కంపల్సరీ జున్ను పాలు తాగించాలి. సో ఈ జున్ను పాలలో పట యాంటీబాడీస్ ఉంటాయి. సో దాని ద్వారా దానికి 1-3 నెలల వరకు మంచి రక్షణ ఉంటుంది అన్నట్టు దూడకు. కాబట్టి పుట్టిన 1 గంటలోపు కంపల్సరీ జున్ను పాలు తాగించాలి. సో నెక్స్ట్ బొడ్డును కత్తిరించాలి.

0: అవసరం. దీన్ని కూడా ఏంటంటే మనం ఒక బ్లేడ్ కానీ లేకపోతే సీజర్ను ఒక టించర్ ఐడియన్లో ముంచి ఆ బొడ్డును కట్ చేసి సో దాన్ని నాట్ అంటే ముడివేయాలి. సో దీనివల్ల ఫ్యూచర్లో మనకు బొడ్డు వాపు వ్యాధి అనేది రాకుండా కాపాడుకుంటాం. సో ఈ బొడ్డు వాపు వ్యాధి లోపల చీము చేరి సో మిగతా దూడలు ఆ బొడ్డును నాకడం వల్ల సో ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రాకుండా మనం అదే రోజు మనం ఈ బొడ్డును కూడా కట్ చేయడం వల్ల మనకు మంచి ఉపయోగం ఉంటుంది. సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీటీ ఇంజెక్షన్ పుట్టిన మొదటి రోజు కూడా మనం టీటీ ఇంజెక్షన్ ప్రతి దూడకు వేయడం వల్ల ధనుర్వాతం వ్యాధి అనేది రాకుండా మనకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ పుట్టిన మూడో రోజు వైటమిన్ ఏ ఇంజెక్షన్ 2 ml వేయడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ పుట్టిన 10 నుంచి 14 రోజుల మధ్య మొదటిసారి నట్టల మందు వేయాలి. తర్వాత ప్రతి నెలకు ఒకసారి 6 నెలల వరకు నట్ల మందు మనం వీటికి త్రాపించాల్సి ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పుట్టిన 2-3 వారాల వరకు దాని పాలు అనేది మనకు దూడ బరువులో వెయిట్ని బట్టి మనం వెయిట్ చూసుకుంటే జాగ్రత్తగా అదే ఆవు దూడలు అయితే 1/10%, గేదె దూడలు అయితే 1/15%. సో 20 కిలోలు ఉన్నటువంటి ఆవు దూడకు 2 లీటర్ల పాలు అట్లా వదిలిపెట్టాలి. సో దానివల్ల మనకేందంటే దానికి మంచి శక్తి అనేది వస్తుంది. క్రమక్రమంగా తర్వాత ఒక 40 రోజుల తర్వాత ఈ పాలను తగ్గించుకుంటా చిన్న లేత గడ్డిని కానీ కొంత అలవాటు చేసుకుంటా పోయి ఒక 3 నెలల తర్వాత చాలా వరకు మనకు పాలు ఇవ్వడం అనేది తగ్గించడం వల్ల సో నెక్స్ట్ దానివల్ల మనకు రైతు ఎక్కువ పాలు తీసుకుంటాడు. సో మిగతాదంతా దూడ ఈ లేత పశుగ్రాసాలకు అలవాటు పడి దాని లోపల రూమెన్ అనేది కూడా 40 డేస్ లోపల డెవలప్ అవుతుంది. సో దాంతోపాటు దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు కాఫ్ స్టార్టర్ అనేది ఒకటి స్టార్ట్ చేసుకోవాలన్నట్టు. అంటే లేత పశుగ్రాసాలు దానికి తినిపించడం అనేది అలవాటు చేసుకుంటే దానికి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తర్వాత ఈ ఒక డైరీ ఫామ్ రన్ చేసినప్పుడు 3-4 దూడలు ఉన్నప్పుడు ఒక దూడ బొడ్డును ఇంకో దూడ నాకకుండా ఒకటి చూసుకోవాలి జాగ్రత్తలు. అదొకటి తీసుకోవాలి. సపరేట్గా గదులు ఉండాలి దూడలకు. మెయిన్గా ఏంటంటే శీతాకాలంలో పాటు చలికాలుల వల్ల న్యూమోనియా వ్యాధి సోకి మరణించే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు చాలా బాగుందండి. పశువులు మరియు జీవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు, సూచనలు జిల్లాలో ఉన్నటువంటి పశువుల కాపర్లు కానీ పశువుల పెంపకదారులు కానీ పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు వేసవి కాలంలో పశువులలో మరియు జీవాలలో వచ్చే వ్యాధులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపత్పేట గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ రాముగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం మామిడి తోట సాగులో అనుభవాలు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ రైతు దేవేందర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
1: దేవేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఈ దేవేందర్ రెడ్డి గారు, ఈ మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఇప్పుడు మామిడి పంటను తీయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చెప్పండి. మరి
5: ఫస్ట్ మొదలుగా చేయాల్సిన విషయం ఏంటంటే రైతులు ఎవరైనా కానీ మనము మొట్టమొదలు కాయలు ఎప్పుడైతే కోసుకుంటామో కోసుకున్న వెంటనే మనము మామిడి చెట్లను కత్తిరింపు కార్యక్రమం మొదలు చేయాలి. ఫస్ట్ అది చేయడం వలన మనకు చాలా దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఎంత తొందరగా మనం అయిపోయిన వెంటనే కట్ చేసుకుంటామో అదే ఇగురు వచ్చి దాని మీదనే మనకు అది మళ్ళీ నెక్స్ట్ క్రాప్ రావడానికి అవకాశం ఉంటుంది.
1: కత్తిరింపు కార్యక్రమం అంటే ఇక్కడ కట్ చేయాలి
5: మామిడి మనం అంటే ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ అంటే చెట్టు మధ్య మధ్యలో ఉన్న వాటినన్నీ తీసేసి గాడుపు లోపడికి పోవడానికి తాగేటట్టుగా సూర్యరశ్మి పడేటట్టుగా చెట్లను కత్తిరింపు చేసుకోవాలి. ఫస్ట్ చేసుకుంటే మనకు అంటే గాలి వెలుతురు అన్నీ పోయి ఈ కట్టి చేసుకున్న

0: దగ్గర మళ్ళీ మనకు చిగురు వచ్చి అదే ముదిరి వాటికే కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము రైతులందరం ఫస్ట్ చేయాల్సిన పని అది ప్రూనింగ్ చేసుకోవడం. ప్రూనింగ్ అంటే కత్తిరింపు చేసుకుంటే దానికే వస్తుంది. ఆ తర్వాత మనం చేసుకున్న వెంటనే నీళ్లు ఉంటే కంపల్సరీ నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకోవడం వల్ల కూడా ఇగురు వస్తుంది, దానికి మంచి దిగుబడి వస్తుంది. ఆ తర్వాత తొలకరి వర్షాలు పడ్డాయి అనుకోండి, నీళ్లు ఉన్న వాళ్ళు నీళ్లు పెట్టుకుంటారు, నీళ్లు లేని వాళ్ళు వర్షాధారంగా ఉన్న వాళ్ళు వర్షాలు పడిన వెంటనే మంచి తవటాలు అన్ని చుట్టూ శుభ్రంగా దున్నడము. మెయిన్గా దాన్ని చిలకను మనం సదును చేసుకొని దున్నుకొని అన్ని చేసుకోవడం వల్ల పచ్చిరొట్ట అట్లాంటిది వేసుకొని మళ్ళీ అది పెట్టిన తర్వాత అంటే ఇంత మనకు మూరడెత్తు అయిన తర్వాత దున్నుకుంటే అదే ఎరువులుగా ఉపయోగపడుతుంది. ఒకవేళ తోటలు మనం ఏటవాళ్ళుగా అట్లా ఉంటే కొంచెం గట్టులాగా ఏర్పాటు చేసుకోవడం వలన కూడా వర్షం పడ్డ నీరు భూములకే ఇనికి అది మనకు ఎప్పుడైనా చెట్లకు ఉపయోగపడుతుంది. దాని ద్వారా కూడా మనకు దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం వర్షాలు పడ్డ తర్వాత మనం తవటాలు ఇట్లా పెట్టుకొని ఎరువుల రూపకంగా ఇప్పుడు మనము పొటాషియము తర్వాత భాస్వరం ఇట్లాంటి చెరువులను వేసుకోవడం వల్ల మనకు మంచి దిగుబడి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనం కత్తిరింపు ప్లస్ నీరు పెట్టుకోవడము, తర్వాత వాటిని మనం శుభ్రంగా ఉన్నటువంటి మామిడి తోటను శుభ్రం చేసుకోవడం వలన ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఎక్కువ దిగుబడి రా అవకాశానికి అవకాశం ఉంటుంది.
1: ఇంకోటి దేవేందర్ రెడ్డి గారు, అంటే మామిడి తోటలు పెట్టాలంటే ఎలాంటి మొక్కలను తీసుకొచ్చుకోవాలి, ఎలాంటి నేలల్లో పెట్టుకుంటే బాగుంటుంది?
0: ఓకే, ముఖ్యంగా ఏంటంటే సార్, మనము తోటను ఎంచుకునే ముందు ఎర్ర నేలలు గరుకు నేలలు ఎంచుకోవడం వలన చాలా మంచి కలర్ రావడము మంచి దిగుబడి వస్తుంది. అది మనం పెట్టుకునే ముందు మనం భూసార పరీక్ష చేయించుకోవడం వలన దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయని తెలుసుకొని దాన్ని మామిడి మనం ఎంచుకున్న రైతులు అట్లాటికి సంబంధించినటువంటి మామిడి మొక్కలను మనకు ఎక్కడంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో మంచి దిగుబడి ఇచ్చేటువంటి నర్సరీలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనము ఎలాంటి రకం కావాలనుకుంటే అలాంటి రకం దొరుకుతుంది మనకు. వాటిని పెట్టుకోవడం వలన మనకు మంచి గ్రోత్ వస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటి తోటలన్నీ మంచి పర్యవేక్షణలో ఉంటాయి. దాని మీద మంచి మన అవగాహన ఉన్న వాళ్ళు ఒక నర్సరీలు నడుపుతున్నారు కాబట్టి అక్కడి మేము కూడా అక్కడి నుంచే తీసుకొచ్చి పెట్టుకున్నాం. అక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్న వాటిలో మంచి గ్రోత్ ఉంది కాబట్టి మనం అలాంటి మొక్కలను తీసుకొచ్చి అంటే సంవత్సరం లోపు మొక్కలను తీసుకొచ్చి పెట్టుకుంటే తొందరగా ఇళ్ళు అంటే పెరగడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ మన శ్రద్ధతోని కూడా తొందరగా డెవలప్ అవుతుంది.
1: ఇంకోటి సార్, ఈ మామిడి మొక్కలు పెట్టాలంటే భూమిలో ఎంతెంత దూరంతో పెడితే బాగుంటుంది?
0: సార్, ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల మనకేంటిదంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెట్టుకొని కత్తిరింపు వలన ప్లేస్ వేస్ట్ కాకుండా 7.5-8 మీటర్ల మధ్య వచ్చేటట్టుగా సాలు ఏర్పాటు చేసుకొని మనం పెట్టుకుంటే ఎక్కువ మొక్కలు పడతాయి. అందులో దిగుబడి కూడా మనకు ఎవ్రీ ఇయర్ మనం ఈ ప్రూనింగ్ చేస్తుంటాం కాబట్టి పెద్ద పెద్ద మొక్కలను తీసేయడం వలన మనకు ఒక ఎంతంటే ఒక 10-12 సంవత్సరాలు ఫస్ట్ ఈ మొక్కల మీద దిగుబడి వస్తుంది. మనకు చెట్లు చాలా పెద్ద అయిన తర్వాత కూడా ఒక మధ్యలో ఒక సాలు తీసేసుకుంటే చెట్టు పెద్దగా అవుతుంది కాబట్టి అప్పుడు ఇంకా మనకు దిగుబడి వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ పెట్టుకున్నప్పుడు 7.5 మీటర్ల దూరంతో ఇప్పుడు పెట్టుకోవడం వలన ఎక్కువ మొక్కలు వస్తాయి, దిగుబడి కూడా మనం ఫస్ట్ ఒక 10 ఏళ్లలో మంచి దిగుబడి తీసుకుంటాం. ఆ తర్వాత ఒక సాల్ తీసేయడం వల్ల కూడా చెట్లు ఇంకా పెద్ద అవుతాయి కాబట్టి అప్పుడు ఇంకా దిగుబడి వస్తాయి సార్.
1: ఒక ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టుకుంటారు?
0: ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లెక్క మీద 80 చెట్లు వస్తాయి సార్, 70-80 చెట్లు వస్తాయి.
1: ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో మామిడి పంట పండిస్తున్నారు?
0: నేను ఇప్పుడు
1: ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు
0: సార్? నేను 6 సంవత్సరాల నుంచి ఒక 8-8 ఎకరాల్లో తోట పెట్టిన సార్, మామిడి తోట నేనే స్వయంగా చేసుకున్నా. దాని మీద అంటే నేను గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఏపీఎంఐపీ నుంచి డ్రిప్ పెట్టుకున్నాను. తర్వాత అక్కడ ఒక నేనే సర్వీస్ చేసుకోవడం చెప్పడం వలన నాకు మంచిగా దిగుబడి వస్తుంది.
1: మామిడి తోటలు పెట్టిన తర్వాత ఈ మామిడి తోట మధ్యలో ఏమైనా మిశ్రమ పంటలు పండించాలి?
0: మామిడి తోట మధ్యలో ఫస్ట్ మనం పెట్టుకున్న సంవత్సరంలో పల్లి కానీ బొబ్బేర్లు కానీ మామూలుగా చిన్న చిన్న పంటలు అంతర పంటలు వేసుకోవచ్చు. అది వాటి వలన మనకు దిగుబడి ఇస్తుంది, మన తోటకు కూడా మంచి భూసారము పెరిగేటువంటి పల్లి కానీ బొబ్బేర్లు కానీ పెసర్లు కానీ ఇట్లాంటివి వేసుకుంటే మంచి మనకు దిగుబడి ఇంత మనకు అంటే దాని పెట్టుబడికి అంత ఖర్చు కొంత మనకు వస్తుంది. ప్లస్ ఆ మామిడి తోటకు కూడా మనకు ఎరువులు ఇచ్చేటి ఇప్పుడు పెసర్లు ఇట్లాంటి వలన వాటికి కూడా కొంత సహాయం పడుతుంది.
1: అంటు మామిడి అని ఉంటుంది, మామూలు మామిడి అని ఉంటుంది, రెండు రకాలు ఉంటాయి.
0: అవును సార్.
1: అంటే ఏ మామిడి అయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం?
0: మనకు అంటు మామిడి ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది. మామూలు మామిడి వలన అది పెరగడానికి చాలా టైం పడుతుంది. అంటు మామిడి వలన అంటే ఒక పెరిగే మొక్కకు ఇంకో మొక్క అంటు తీసుకొచ్చి కట్టడం వలన అది స్పీడ్గా గ్రోత్ పెరుగుతుంది. కావలన ఈ అంటు మొక్కకే ఎక్కువ తొందరగా మనకు దిగుబడి రావడానికి తొందరగా డెవలప్ అయి రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ సంవత్సరం మనం చెట్లు పెట్టుకుంటే మనకు ఎన్ని సంవత్సరాల వరకు పంటకు ఆ మామిడి పండ్లు వస్తాయి మనకు
0: సార్? మనం

0: చేసే ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా ఉంటుంది సార్ వ్యవసాయంలో. ఇప్పుడు మామిడి రైతులు నేను చెప్పినట్టుగా మనం కరెక్ట్గా కనుక సీజన్ స్టార్ట్ అయిన ప్రతి సీజన్లో ఏంటంటే మనం ఉన్న 4 ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా చేసుకోవడం, దానికి సరైన నీరు ఎండాకాలంలో నీరు ఇవ్వడం వలన 3 సంవత్సరములు కరెక్ట్గా చేస్తే 4వ సంవత్సరం నుంచి పంట దిగుబడి వస్తుంది సార్. అంటే 4 కాకుండా 5వ సంవత్సరం చేస్తే కంపల్సరీ మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది.
1: మామిడి పంట పెట్టినప్పుడు మనకు ఎంత ఖర్చు అవుతుంది?
0: ప్రభుత్వము అంటే ఈ విధంగా మనము తోటలు పెంపడానికి వాళ్ళు శాయశక్తులు అంటే మనకు లోను ఇవ్వడానికి ఫ్రీగా ఇస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. దాని వలన మనకు ఎలాంటి ఖర్చు లేకుండా కూడా మనము ఒక 10% కనుక మనము మన చేతి నుంచి పెట్టుకుంటే 90% సబ్సిడీ తోటి కూడా రిజర్వేషన్ ప్రకారంగా కూడా ఇస్తున్నారు. దాని వలన మనకు చాలా బెనిఫిట్ ఉంది. గవర్నమెంట్ కూడా ఆ రకంగా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దాన్ని మనం తీసుకుంటే ఖర్చు చాలానే తక్కువ. మిగతా పంటలకు పెట్టిన దానికంటే చూసుకుంటే ఖర్చు కూడా చాలా తక్కువనే ఉంటుంది సార్.
1: ఈ మామిడికి ప్రధానంగా ఎలాంటి తెగుళ్ళు వస్తాయి?
0: బూడిద తెగులు రావడము, తర్వాత ఇప్పుడు మంగు రావడము, ఇవన్నీ అంటే క్రాప్ వచ్చిన తర్వాత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చెట్లు పెట్టిన వెంటనే చీడపీడలు అంటే చీమల కానించి మన ఇగురును వచ్చిన వెంటనే అవి తినేయడం వలన గ్రోత్ చాలా తక్కువ వస్తుంది. అంటే మనము పెట్టిన వెంటనే కొద్ది రోజుల సమయంలో ఇగురు వచ్చే టైంలో మోనోక్రోటోపాస్ కానీ మామూలు చిన్న మందులు మనము స్ప్రే చేసుకుంటే చీమల బారి నుండి, తర్వాత ఈ మన చెదలు నివారణ చేసి లోపల గుళికలు వేసుకోవడం వల్ల చెదలు రాదు. ప్లస్ మనం ఈ చెట్టు కాడకు కూడా మందు పూసుకుంటే కూడా చెట్టుకు ఎలాంటి చీడపీడలు రాకుండా కాపాడుకోవచ్చు.
1: దాంతో పాటుగా మామిడి చెట్లకు బూజు తెగులు అనేది వస్తుంది.
0: అవును.
1: ఈ బూజు తెగులను ఎట్లా నియంత్రిస్తారు దీన్ని?
0: బూజు తెగులు ఏంటంటే మనము అంటే ఇప్పుడు చెట్టు పెద్దగా పెరిగిన తర్వాత ఈ వర్షాలు ఇది మనము అంటే చలి ఉన్నప్పుడు టైంలో ఈ బూడిద తెగులు ఎక్కువ ఆశిస్తుంది. అలాంటప్పుడు మనము ఈ మ్యాంకో జిబ్ లాంటిది, తర్వాత ఈ చాలా మందులు దొరుకుతాయి మనకు మార్కెట్లో, అలాంటివి తీసుకొచ్చి కనీసం ఒక 2-3 టైంలో మనము స్ప్రే చేసుకుంటే బూడిద తెగులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు.
1: ఆ మామిడికాయలను ఎట్లా పండిస్తారు మరి వాళ్ళు?
0: అయితే ఈ దీని విషయానికి వస్తే మాత్రము గత సంవత్సరంలో అంటే అందరి దృష్టికి వచ్చింది ఇది. అయితే ఇక్కడ ఏంటిదంటే సార్, కాయలను తీసుకొచ్చేటప్పుడు అంటే మంచి అంటే దాని ఒక కలర్కు అమ్ముకునే రీతిలో తీసుకొస్తేనే ఇక్కడ పండుతుంది, తీసుకుపోతున్నది అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మోసం జరుగుతుందనే దృష్టితో కాయలు కాకుండా కానీ తొందరగా తీసుకొచ్చి అమ్మడం రైతులు అమ్ముతారు, అదొకటి. ప్లస్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుందంటే మనకు అంటే ఆరోగ్యం హాని జరిగేటువంటి కార్బైట్ అనేది పెట్టి వీళ్ళు అంటే ప్రకృతి రీత్యా పండకుండా వీళ్ళే కాయలను పండబెట్టి బయటకు అమ్ముతున్నారు. అవి ఆ కార్బెట్ పెట్టడం వల్ల ప్రతి మనిషికి కూడా హాని జరుగుతుంది. అది దృష్టి అధికారుల దృష్టికి అందరి దృష్టికి తీసుకొచ్చినా కానీ నామమాత్రంగానే దాన్ని చేసి మళ్ళీ అదే కొనసాగిస్తారు. కాబట్టి అది అంటే తినేటువంటి వాళ్లకు అంటే మంచి ఆరోగ్యం కాదు. ఏంటంటే వాళ్ళు పండ్లు మంచిగా ఉపడుతున్నాయి కదా, పచ్చగా పండినాయనే తీసుకుంటారు అంతే తప్ప అది కార్బైట్ పెట్టి పండిన పట్టిందా అని వాళ్ళు కూడా చూడరు, ఎందుకంటే పళ్ళు కొనుక్కుంటాను అనే ఉద్దేశం. కాబట్టి ఇలాంటి అంటే ప్రకృతి రీత్యా పండేటట్టుగా ఎవరు కొనకపోతే మార్కెట్కి ఎవరు దేరు. కాబట్టి ఇట్లా కొని మోసం జరుగుతుంది కాబట్టి తీసుకొస్తారు. దాని మీద స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి గవర్నమెంట్ కానీ ఎవరైనా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కంపల్సరీ జరుగుతుంది సార్ దాని మీద. దాని మీద అందరికీ ఇప్పుడు తీసుకొచ్చే రైతుకు మేలు జరుగుతుంది, ప్లస్ కొనుక్కునే వాళ్ళకు కూడా ప్రజలకు కూడా ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని నా ఉద్దేశం సార్.
1: ఇప్పుడు ఎక్కువ పంట తీయాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి
0: సార్? మనము ఏ రైతులు కానీ ఏ పంట మీద అయితే మనం చేయదలుచుకున్నాం ఆ పంట మీద ఇష్టంతో పని చేస్తే కంపల్సరీగా మనకు అంటే ఎక్కువ మనకు ఇన్కమ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇష్టం అంటే ఎలా అంటే మనం ఏదో మాడి తోట పెట్టినవులే, వా జీతగాడు చేస్తాంలే, వీడు చేస్తాడని కూడా మనమే స్వయంగా తోటను సూపర్వైజ్ చేసుకోవడము, మంచిగా దున్నడము, దాంట్లో కలుపు మొక్కలు లేకుండా చేసుకోవడము, కత్తిరింపులు చేయడము, టైముకు మందులు ఏమైనా చీడపీడలు వస్తాయా అనేది చూసుకుంటూ మనం వాటికి స్ప్రే చేయడము, ఇలాంటివి చేస్తే మనకు కంపల్సరీగా గ్రోత్ ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. మనం ఏ రైతులమైనా మొదటి కాయలు కోసిన వెంటనే కత్తిరింపు చేసుకోవడం మెయిన్. ఆ తర్వాత నీళ్లు అవకాశం ఉంటే నీళ్లు పెట్టుకొని నీళ్లు వారించుకోవడం వలన మంచి దిగుబడి వచ్చే సంవత్సరానికి మంచి దిగుబడి వస్తుంది.
1: దేవేంద్ర రెడ్డి గారు, మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి చాలా మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా మామిడి రైతులు తప్పకుండా పాటించి అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు మామిడి తోట సాగులో అనుభవాలు వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ రైతు దేవేందర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ అర్షం సదానందం.

ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 దాటి 33 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం రోజా పూలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట. పాట రచన షణ్ముఖ శర్మ, సంగీతం భరద్వాజ్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం దరువు చిత్రం కోసం నరేష్ అయ్యర్, సంగీత రాజేశ్వరన్ పాడిన పాట, పాట రచన భాస్కర భట్ల, సంగీతం విజయ్ ఆంటోనీ.

విన్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం. రూమ్మేట్స్ చిత్రం కోసం ఎస్పి చరణ్, సాయి సంకీర్తి పాడిన పాట, పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా దేశముద్రు చిత్రం కోసం రవివర్మ సుచిత్ర పాడిన పాట. పాట రచన భాస్కర భట్ల, సంగీతం చక్రి.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం రౌద్రం చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట. పాట రచన వనమాలి, సంగీతం ప్రకాష్ నిక్కీ.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. యువన్ శంకర్ సంగీత సారథ్యంలో కార్తీక్ పాడిన పాట. పాట రచన బెన్నెల కంటి, చిత్రం దేవా.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్జ్ పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందా రొటీన్ లవ్ స్టోరీ చిత్రం కోసం సాహితీ కార్తిక్ పాడిన పాట, పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీజే మేయర్,

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం బావ బావ మర్ది చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం రాజ్ కోటి.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం బప్పి లహరి.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య

0: ప్రసంగాలు ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వింటాం బాహుబలి చిత్రం కోసం మోహన భోగరాజు రేవంత్ పాడిన పాట. పాట రచన చైతన్య ప్రసాద్, సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం రౌడీ గారి పెళ్ళాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం బప్పి లహరి.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి

0: ఈ ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా బహుమతి చిత్రం కోసం కారుణ్య సుచిత్ర పాడిన పాట, పాట రచన కృష్ణసాయి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజీర్ నిజార్ పాడిన పాట, పాట రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రసీమలో చివరగా మీరు వింటున్న పాట వాన చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణా వాయిద్యం వింటారు.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణా వాయిద్యం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं प्रशांत कुमार।
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:01 దాటి 35 సెకండ్లు. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు FM 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.